0: बाजार हमारा बाजार हमारा घर तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विद वीवीएफ एक्टेक आईएनसी वल्लेमारि फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం ఏం చేయబోతున్నాం అంటే పూర్తిగా 2 గంటల పాటు మనం ఒకే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటూ ఈనాటి కార్యక్రమం చేద్దాం. అందుకు సంబంధించిన పాటలు కూడా వింటూ నాకు తెలిసినంతవరకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ ఇది. అదేంటంటే ఈ మధ్య ఎక్కువగా అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుని 1980s లో వాళ్ళు ఎలా ఉండేవారు అని చెప్పేసి ఐ థింక్ ఏ యూజ్ చేస్తున్నారు. సో ఆ జనరేట్ చేసిన ఫోటోలు సరదాగా అందరితో పంచుకుంటున్నారు. ఆ ఫోటోలు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, 1980s లో ఎలా ఉండేవాళ్ళం అంటే అప్పటి ప్రకారం ఏదో హెయిర్ స్టైల్ డ్రెస్సెస్ అవన్నీ అనమాట. ఆ ప్రకారం ఆ ఫోటో తయారు చేసి పంపిస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి అది. అయితే 80s మనం ఎలా ఉండేవాళ్ళం అన్నది మనకి ఆసక్తిగా అనిపిస్తే అసలు 80s ఏం జరిగింది, ఆ 80s మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది, అప్పట్లో ఇప్పుడున్నవే అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రకరకాల విషయాల్లో అప్పటి సొసైటీ అనేది ఎలా ఉండేది, నెక్స్ట్ 80 నుంచి 89 వరకు ఆ 10 ఏళ్లలో మనకి ప్రపంచంలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, రకరకాల రంగాలలో విషయాల్లో అసలు అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి చాలా ఇంట్రెస్టింగ్ అండి. వాటి గురించి మాట్లాడుకుంటూ మనం ఇవాళ కార్యక్రమం చేద్దాం. తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీకేమైనా మీ అభిప్రాయాలు మీకేమైనా చెప్పదలుచుకుంటే కాల్ చేయచ్చు 972-636-1966. చాలా విషయాలు అంటే నేను డిస్కస్ చేస్తున్నాను మీకే అర్థమవుతుంది. సో మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలు మీరు తప్పకుండా పంచుకోండి. 2 వారాల క్రితం ఉత్తరాల మీద కార్యక్రమం చేసినప్పుడు చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాలు చెప్పారు. అలాగా 1980లకు సంబంధించి అంటే అదే 80లు అనేది మీ చిన్నతనం కావచ్చు, మీ యొక్క వయస్సు కావచ్చు, లేదంటే మీరు ఏదో జెన్ జీ కిడ్స్ అలా అయినట్టే 1980స్లో మీ పేరెంట్స్ వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు ఏం చెప్పేవారు, ఇలా రకరకాలుగా అనమాట. సో ఏవైనా సరే మీరు పంచుకోవచ్చు కాల్ చేసి తప్పకుండా. సో మన ఈనాటి కార్యక్రమాన్ని 1980లోనే విడుదలై సంచలన విజయం సాధించిన శంకరాభరణం సినిమా నుంచి ఒక పాటతో మన ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. వేటూరి సుందరరామమూర్తి గారు రచన చేయగా కెవి మాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు జనక్ గారు పాడిన పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

శంకరాభరణం. ఈ సినిమా నుంచి మీరు విన్న పాట వేటూరు సుందరరామూర్తి గారు రచన చేయగా కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడిన పాట మీరు విన్నారు. ఈనాటి కార్యక్రమంలో మనం 80లలో మన జీవితాలు ఎలా ఉండే, అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి, లేదా 80లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అంటే ఏ రంగంలో అయినా సరే, మీరు స్పోర్ట్స్ తీసుకోవచ్చు, పాలిటిక్స్ తీసుకోవచ్చు, మన నిత్య జీవితం తీసుకోవచ్చు, ఏదైనా సరే అప్పట్లో ఎలా ఉండేది. 80లలో గురించి మాట్లాడుకుంటే రేడియోలో కార్యక్రమాలని బట్టి వాచీలను సరిచేసుకునే రోజులండి అవి. సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, గోడగాడి ఆరం తెల్లారు లేచి మరి ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలి, ఇలా అన్ని విషయాలు. ఇంట్లో వంట చేసే అమ్మ కూడా వాచి వైపు చూసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే మరి అందరికీ క్యారేజీ డబ్బాలు కట్టేసి ఇవ్వాలి కదా అందుకని. సో అంచేది ఏంటంటే గోడ మీద వాచి, చేతి వాచీలు చాలా తక్కువ. చేతి వాచి మనకి రావాలి అంటే, రిస్ట్ వాచి రావాలంటే దానికి మనకు ఒక స్టేజ్, ఒక అర్హత ఉండాలి. మనకి పుట్టగానే వెంటనే మనకి రిస్ట్ వాచీలు రాలేదు అప్పటికి. ఏదో కాలేజీకి వచ్చాక అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, అంచేత వీడికి పెద్దవాడు అయ్యాడు, లేదంటే అమ్మాయి కాలేజీకి వెళ్తోంది, సో అంచేత వీడికి ఇప్పుడు వాచి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంచుమించుగా ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీకి వచ్చినంత వరకు కూడా దాంతో రిస్ట్ వాచ్లు కూడా కొనిసి ఇచ్చేవారు కాదు. అంచేత అప్పటి వరకు మనకు టైం తెలియాలి అంటే గోడవైపు గోడ గడియారం చూడడం, అలాగే బస్టాప్లో నించున్నప్పుడు మనకి ఒకవేళ బస్సు లేటుగా వస్తుంటే మనకి టైం ఎంతైనా తెలియాలంటే ఎవరైనా ఏమిటి టైం ఎంతైంది అని అడుగుతున్నాడు అనమాట. అలా అనమాట, అటువంటి రోజులు అవి. ఇంకా చెప్పాలంటే తెల్లారి లేస్తూనే మనకి పాల ప్యాకెట్ కోసం జంక్షన్ లోని పాల బూతుకి పరిగెట్టడం, లేదు అంటే అప్పటికింకా మన పాలతను ఇంటికే గేదెని తీసుకొచ్చి పాలని మనకి పితికిచ్చే కార్యక్రమం అదొకటి ఉండేది ఆ రోజులు అనమాట 80లంటే. ఇప్పుడు పాలంటే ఇంటికి వచ్చేస్తున్నాయి మనకి, ప్యాకెట్ పాలే అనుకోండి, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాయి. అసలు ఇంకా ఆ ఆవుల్ని కానీ గేదెలు కానీ ఇంటికి తీసుకొచ్చి పెతుకడం అనేది బహుశా దృశ్యం ఎక్కడ కనబడదు ఇప్పుడు. మరేమో ఎక్కడైనా సరే టౌన్లో గట్రా పల్లెటూళ్ళు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు గాక, బట్ సాధారణంగా మనకు ఆ దృశ్యం కనబడదు. కాకపోతే ఈ దృశ్యంతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. తెల్లారి 5 గంటలప్పుడు ఇంకా తెల్లారు పాలతను వచ్చి మనకి తలుపు కొడతాడు. సో ఎవరో ఒకరు వెళ్లి అక్కడ నించోవాలి. ఎందుకు అంటే ఆయన ఆ పొదుగులని నీళ్ళ చెంబులో నీళ్లు తెచ్చుకుంటాడు. ఆయన ఆ పొదుగులను కడిగేసిన తర్వాత ఆ చెంబుని ఇలా తిరిగేసి మనకి చూపిస్తాడు. అంటే ఏంటంటే అమ్మ చెంబు ఖాళీ అయిపోయింది, నేనేమే పాలలో నీళ్ళు కలపడం లేదు. ఎందుకంటే మన కంప్లైంట్ ఏంటంటే పాలకు సంబంధించి పాలలో నీళ్ళు కలిపిస్తే పలసగైపోతున్నాయని చెప్పేసి. అందుకని అంటే మన కళ్ళు ఎదురుకుండా నేను ఆ చెంబుని తిరిగేసి చూపిస్తాడు మనకి. సరే అంటే మనం అప్పుడు ఆయన పాలు పెట్టి మనకి ఇస్తాడు అనమాట. సో దానికోసం మనం తెల్లారు ఎవరో లేవాలి, తిట్టుకుంటూ లేచేవాడు అనమాట. సో అటువంటి రోజులు అవి 80లంటే. ఆ తర్వాత అంటే 80 స్టార్టింగ్, అలా ముందుకెళ్తున్న కొద్దీ 89 వచ్చేసరికి, మన 80s అంటే 1980 నుంచి 1989 వరకు మాట్లాడుకుంటే ఆ 10 ఏళ్లలో 89 వచ్చే పరిస్థితులు నాకు తెలిసి మారిపోయి అప్పటికే పూర్తిగా ఇంటికి పాలు అంటే గేదెని తీసుకొచ్చి పాలు పెదగడం కార్యక్రమం అయిపోయింది. పాల ప్యాకెట్లు వచ్చేసాయి మన ఇళ్లకి. బట్ అటువంటి రోజులు వాచీలు గోడ గడియారం చూసి వాచీలు సరి చేసుకోవడం, లేదంటే రేడియో కార్యక్రమం విశాఖపట్నంలో అయితే ఉదయం 7:45 పుష్పాంజలి భక్తి గీతాలు అనే కార్యక్రమం వచ్చింది. అది రాగానే వెంటనే మేము పరిగెట్టేవాడు స్కూల్కి, ఎందుకంటే అమౌంట్ టైం అయిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కూడా. అలాగే ఐ థింక్ 8:45 రేడియోలో మనకి ఉద్యోగ వార్తలు వచ్చేవి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక వార్తలు చెప్పేవారు అనమాట. అది అయిన తర్వాత 9:05 చిత్రలహరి అనే పాటల కార్యక్రమం వచ్చేది. అక్కడ 9 గంటలకు చిత్రలహరి వస్తున్నది అంటే కాలేజీలు వాళ్ళు పరిగెట్టేవారు. ఎందుకు అంటే ఇంకా 9:05 బస్ ఎక్కి బస్సులో కాలేజీకి మరి వెళ్ళాలి కదా అందుకని. ఇంకా ఇంకో విషయం ఏంటంటే తర్వాత ఈ స్కూల్ బస్సులు కాలేజీలకు కూడా బస్సులు గట్రా వచ్చేసాయి. అప్పట్లో స్కూల్ బస్సు అనేది చాలా కొద్ది స్కూళ్ళకి, అది కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకే వచ్చేది. సో స్కూల్ బస్సు స్కూల్కి వెళ్తున్నాం అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారు. అమ్మో వాళ్ళు ఏంటో ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాగా డబ్బున్న వాళ్ళేమో అలా ఆ విధంగా అనుకునేవారు అనమాట. సాధారణంగా అందరూ సిటీ బస్సులు ఎక్కి లేదంటే నడుచుకుంటే స్కూల్కి వెళ్లే రోజులు అనమాట. సో సిటీ బస్సులు ఎక్కి స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు బస్సులను పట్టుకుని వేలాడుతూ వెళ్లడం అదొక దృశ్యం. అది ప్రమాదకరమైన విషయమే, కానీ సరదాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వేలాడు తిండివారు. అది ఎంత ప్రమాదమో, బస్సు ఇలా ఒరిగిపోతూ ఇంక పడిపోతుందేమో అని రేడియోలో మనకి పేపర్లో ఇటువంటి వార్తలు రాసినప్పుడు అంటే బాగా ప్యాక్ అయిపోయిన బస్సుల్లో గురించి వార్తలు రాసినప్పుడు కూడా బస్సు నిండు గర్భిణీలా ఉంది అని చెప్పి ఈనాడు పేపర్లో గట్రా వార్తలు గట్రా రాస్తుండేవాడు అనమాట. సో
ఆ రోజులు అనమాట. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా 90% సిటీ బస్సుల్లోనే, అందరూ కాలేజీలకు కానీ స్కూళ్లకు కానీ ఆఫీసులకు కూడా సిటీ బస్సుల్లోనే వెళ్లేవారు. పూర్తిగా బస్సు ఆధారిత జీవితాలు అనమాట మనవి. ఎవరికి సొంతంగా టూ వీలర్స్ అంత సీన్ లేదు. మా అయితే సైకిల్ మీద ఉంటే ఎవరైనా సైకిల్ మీద వెళ్లేవారు ఏమో కానీ, అలాగే ఆ బస్ రిన్యూవల్ చేసుకుంటుంది అదొక పెద్ద కార్యక్రమం. శనివారంలో వెళ్తే అది తెల్లారి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే మధ్యాహ్నం 1 గంటకు 2 గంటకు కొంతమంది అయితే ఆ లైన్ లో కళ్ళు పడిపోయారు. అంత పెద్ద లైన్ ఉండేది ఆ బస్ పాస్ రెన్యూవల్ కోసం అనమాట. తర్వాత ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. సో కొంత బెటర్మెంట్స్ అనేవి అవుతుంటాయి. బట్ అది 80ల్లో తొలి రోజుల్లో తెల్లారు లేస్తే జరిగే కార్యక్రమాలు, దృశ్యాలు ఇవి. అంటే పాలుబాటు పాలు తెచ్చుట, లేదంటే మనం రేడియోలో కార్యక్రమాన్ని బట్టి స్కూల్కి ఆఫీసులకి పరిగెట్టుట, అలాగే బస్టాప్ లో బస్ కోసం వెయిట్ చేసి ఆర్టీసీ బస్సులో వేళ్లాడుతూ వెళ్లడం, ఇదనమాట. ఇది తొలి దృశ్యాలు. ఇప్పుడు మీరు వినబోయే పాట 1980ల్లోనే వచ్చిన ఒక గొప్ప సినిమా, అంటే ప్రేమ కథ ఆధారంగా తీసిన సినిమా. ఇది చాలా గొప్ప విజయం సాధించిన సినిమా. ఇది ఇంకా చెప్పాలంటే ఇది డబ్బింగ్ సినిమా. ఈ పాట వినండి, రాజశ్రీ గారు రాయగా టి రాజేంద్ర గారి స్వరకల్పనలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఈ పాట వింటూ మీకు సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

ఎవరికో సైగ చేసే తనకనే తల చివకుడు అమావాస్య వేళ ఆట తాయి పిల్ల ఎవరికో సైగ చేసే తనకనే తల చివకుడు పౌడర్ ఎక్కువ పూసి చింపిరి చుట్టు దుమ్మే పౌడర్ ఎక్కువ పూసి చింపిరి చుట్టు దుమ్మి షోకులను చేసి ఓ చాడట బాబు మీరు కాటుక మాత్రం రాయరమ్మ కళ్ళకు పచ్చికారం కూడా కొడతారమ్మ.

ప్రేమసాగరం ఈ సినిమా నుంచి మీరు విన్న పాట రాజశేఖర్ రచన చేయగా టి రాజేంద్ర గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. సరైన సమాధానం చెప్పారు హర్ష గారు, చక్రవర్తి గారు. ఇంకోటి చక్రవర్తి గారు ఏం చెప్పారంటే, ఆయన క్యాచప్ అయ్యామండి విశాఖపట్నంలో. విశాఖపట్నం గురించి మీరు బాగా చెప్తున్నారండి అంటే, మాది కూడా విశాఖపట్నం అండి, అందుకని ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే, వారు కూడా అక్కడే మేము చదువుకున్న కాలేజీలోనే వాళ్ళ ఫాదర్ గారు ప్రసాదరావు గారు అని చెప్పి ఆయన అక్కడ లెక్చరర్ గా పనిచేశారనమాట. సో ఆ విషయాలను ఒకసారి ఆయన గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్రవర్తి గారు. అలాగే సరైన సమాధానం కూడా మీరు చెప్పారు. ఇక 80ల్లోకి వస్తే, 80ల్లో కాదండి అప్పుడు కూడా ఇప్పటికీ కూడా మనకి సినిమాలకు సంబంధించినంత వరకు ఏంటంటే, మన ఫేవరెట్ మన అభిమాన నటులు సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద కటౌట్లు, అవి 50 అడుగులు 60 అడుగులు కటౌట్లు, వాటికి దండలు, ఆ పైన పాలాభిషేకాలు, ఆ సినిమా రిలీజ్ అయిన రోజున ఆ కోలాహలం, ఆ టికెట్స్ అవన్నీ కూడా చాలా కష్టపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుని చొక్కాలు చింపుకొని మరి ఆ టికెట్ మనం సంపాదించేవాళ్ళని. సో ఆ దృశ్యాలు అప్పటికి ఇప్పటికే ఉన్నాయి. మరి ఇప్పుడు అంత ఉన్నాయో లేదనేది అప్పుడైతే మనకు విపరీతంగా ఉండేవి. ఎందుకంటే ఇప్పుడంటే మనకి చాలా ఛానల్స్ వచ్చాయి. ఆ సినిమా మహాయితో వారం 10 రోజులు ఆడుతున్న ఆ తర్వాత అది ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కాబట్టి పెద్దగా థియేటర్కి వెళ్లడం అని చాలా తగ్గిపోయింది. కానీ అప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్కి మాత్రమే వెళ్లాలి, థియేటర్లోనే మనం సినిమా చూడాలి కాబట్టి చాలా కోలాహలంగా ఉంది. అందులో సూపర్ హిట్ అయిన సినిమా అయితే అది 50 రోజులు వచ్చిన మనకి టికెట్లు దొరికేవి కాదు. ఆ టికెట్లు దొరకాలంటే చాలా గొప్ప విషయం అది. సో అటువంటి రోజుల్లో వచ్చిన సినిమాలు చాలా సంచలన విజయం సాధించి ఈ కటౌట్లు, ఈ భారీ కోలాహలం ఇవన్నీ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ మన కార్యక్రమంలో నేను ఏమనుకున్నానంటే, మొదటి ఫస్ట్ హాఫ్ లో మనం 80ల్లో ఆల్మోస్ట్ కెరీర్ ఎండింగ్ వస్తున్న నటీనటుల గురించి మాట్లాడుకుని, సెకండ్ హాఫ్ లో 80ల్లో ఉదయించిన నటులు కొంతమంది ఉన్నారు సంచలన విజయాలు సాధించి ఆ తర్వాత, అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ పాటలు విందామని. సో ఆ విధంగా తీసుకుంటే మొట్టమొదట మనం వినాల్సిన పాట అన్నగారి పాట. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిసి కాల్ చేయండి 9 7 6 6.

0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna,
0: but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnar kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
2: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugunestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: Rajaraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajaraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajaraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమంలో ముందు స్వాగతం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతంగా వ్యవహరిస్తున్న నా పేరు గురుపూడి శ్రీనివాసరావు. మీరు వింటున్నారు రేడియో సర్వే 107.9 FM HD3. ఈనాటి కార్యక్రమంలో మనం 1980s 80లలో అప్పటి లైఫ్ స్టైల్, అప్పటి జీవితాలు, అప్పటి పరిస్థితులు, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక మైథిలి గారు కాల్ చేశారు, వారు కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకు అంటే మన కొండవీర సింహం సినిమాలో పాట వినిపించాను. ఆ పాట విన్నప్పుడు చాలా రోజుల తర్వాత వారు విన్నారట. విన్న తర్వాత ఒకసారి ఆ రోజులోకి వారు వెళ్లారు. అప్పటి వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయన్నమాట. కార్యక్రమం మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మైథిలి గారు. ఎనీ టైం మనం ఇవాళ 2 గంటల పాటు 80ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ టైంలోనైనా సరే మీరు కాల్ చేసి అప్పటికి సంబంధించిన మీ జ్ఞాపకాలు, మీ అనుభవాలు ఏమైనా ఉంటే తప్పకుండా మాతో పంచుకోవచ్చు. ఇక మనం 80ల గురించి మాట్లాడుకుంటే ఇంకొక విషయం ఏంటంటే 80ల గురించి చెప్పాలంటే ముఖ్యమైనది, అప్పట్లో ఎక్కువగా అందరిలోనే టీవీలు బాగా విరివిగా వచ్చిన రోజులు అవి. అప్పటి వరకు కొంతమందిలో రేర్ గా ఉండేవి, కానీ 80లకు వచ్చేసరికి మాత్రం అందరిలోనే టీవీలు వచ్చేసాయి. ఆ టీవీల్లో అన్నిటికంట ఫేమస్ బ్రాండ్ నేమ్ ఏంటరా అంటే డైనోరా టీవీ. డైనోరా టీవీ ఆ తర్వాత ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉండేవి, కానీ ఎక్కువగా డైనోరా అనేది ఉంటే కాస్త బహుశా కొంచెం కాస్త ఖరీదైన టీవీ ఏమో అయి ఉండొచ్చు అందువల్ల. బట్ ఎనీవేస్ ఆ టీవీ అయితే అందరిలోనే ఎక్కువగా వినబడైపోయారు. టీవీ అంటే డైనోరా టీవీ అని మనకన్నమాట. సో అలాగే ఇక దూరదర్శన్ కార్యక్రమాలు మనకి ఇన్ని టీవీ ఛానల్స్ లేవు, మన దూరదర్శన్ ఒకటే. సో హైదరాబాద్ ప్రాంతీయ కార్యక్రమాలు, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి ప్రైమ్ టైం మనకి హిందీ వాళ్ళ దూరదర్శన్ ప్రోగ్రామ్స్ వచ్చేసేవి. కానీ ఏంటంటే ఒకటి అనిపిస్తుందండి, ఎంతైనా సరే కలిమిలో సుఖం ఉందా లేమిలో సుఖం ఉందా అంటే ఇవన్నీ చూస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే బహుశా లేమిలోనే కాస్త సుఖం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంటుంది. మనకి బాగా ఎండపడి వచ్చాక మన ఇంటికి వచ్చాక ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది. అదే రోజంతా ఫ్యాన్లో కూర్చుంటే అసలు మనకి ఏమీ అనిపించదు. కానీ నిజమైన సుఖం ఎక్కడా ఉందంటే ఎండలో బాగా తిరిగి వచ్చిన తర్వాత, అలాగే ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కాస్త చల్ల నీళ్ళు తాగితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. బాగా ఆకలేసినప్పుడు తింటేనే బాగా రుచిగా అనిపిస్తుంది. మనకి అలసిపోయినప్పుడే మనకు నిద్ర బాగా పడుతుంది. అంచేత ఏంటంటే కొంచెం కొరత ఉండాలండి. కొరత ఉంటేనే అందులో నా సుఖం, ఆనందం, నిజమైన ఆనందం అనేది మనకి లభిస్తుంది అనమాట. సో టీవీ కార్యక్రమాల్లో మనకి ఎక్కువ ఛానల్స్ లో ఉండదు ఒకటే కాబట్టి మనందరం చాలా కళ్లార్పకుండా ఎదురు చేసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే దూరదర్శన్లో, హైదరాబాద్ దూరదర్శన్లో వచ్చే చిత్రలహరి కార్యక్రమం, అలాగే హిందీ కార్యక్రమాల్లో నేషనల్ ఛానల్లో వచ్చే చిత్రహార్ కార్యక్రమం, తర్వాత మనకి సినా ద్వారాలో వచ్చే సినిమాలు ఇవన్నీ అనమాట. వీటితో పాటు హైదరాబాద్ కార్యక్రమాలు తీసుకుంటే మనకి అందులో వచ్చే అప్పటి ప్రోగ్రాంలో బాగా ఫేమస్ ఏమిటి అంటే ఆనంద బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆయన చేసిన కార్యక్రమం అది. అందులో మనకి ప్రదీప్ ఇలా చాలా మంది నటించేవారు. అందులో హాస్య కార్యక్రమం చాలా బాగుండేదండి. ఆనంద బ్రహ్మ ఎవరికైనా గుర్తుంటే దాని గురించి మీ అనుభవాలు పంచుకోవచ్చు. చాలా సూపర్ ప్రోగ్రామ్ అది మాత్రం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది. ఆ తర్వాత టీవీలో వచ్చే వార్తలు, ఆ వార్తలు చదివే వాళ్ళతో ఒక రకమైన అనుభవం ఉండేది మనకి. ఈవెన్ నేషనల్ ఛానల్లో కూడా మనకి వార్తలు చదివే వాళ్ళు కొంతమంది ఉండేవారు. అందులో ఒక తెలుగు ఆయన ఉండేవారు, ఆయన పేరు ఆర్వీ రమణ, ఏదో జీవీ రమణ అనుకుంటాను, జీవీ రమణ అని చెప్పి ఆయన హిందీలో వార్తలు చదివేవారు. అలా హిందీ న్యూస్ రీడర్స్ వాళ్ళందరూ, అలాగే తెలుగుకి సంబంధించి మాత్రం న్యూస్ రీడర్స్ లో ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు ప్రతి ఒక్కరికి 1980s కి సంబంధించినంత వరకు మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉంటే హైదరాబాద్ దూరదర్శన్లో వార్తలు చదివే ఆయన పేరు మాత్రం తెలియని వారంటూ తెలుగు వారు ఉండరు అసలు. ఆయన వార్తలు చదివే ఆ స్టైల్ కూడా చాలా చాలా వెరైటీగా ఉండేది అనమాట, చాలా బాగుండేది అండి. ఆయన వార్తలు ప్రారంభం కాగానే అందరూ టీవీ ముందు కూర్చుని శ్రద్ధగా వినేవారు ఆ వార్తలను కూడా. సో ఇంతకీ 1980లలో హైదరాబాద్ దూరదర్శన్ లో తెలుగు ఛానల్లో వార్తలు చదివిన ఆయన పేరేమిటో తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 972-636-1966. ఈ లోపు నాగేశ్వరరావు గారు నటించిన ఈ పాట మనం విందాం.

0: తెలియాలి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో అదండి, 1980లో హైదరాబాద్ దూరదర్శన్ లో మనకి న్యూస్ చదివిన ఆ న్యూస్ రీడర్, ఆ ఫేమస్ న్యూస్ రీడర్ పేరు శాంతి స్వరూప్. సరైన సమాధానం చెప్పారు చక్రవర్తి గారు, సునీత గారు. విజయ్ మీరు ఆనేరన్నారండి, చెప్పండి.
2: పాటలను ఎక్కడ పట్టుకొస్తున్నారు సోదరా మీరు?
1: మరి 80లో పాటలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
2: వెరీ నైస్ షో అండి.
1: థ్యాంక్ యూ. మీకు ఏమైనా 80 సంబంధించిన పాటలు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మీరు చెప్పొచ్చు, లేదా మళ్ళీ కాల్ చేయండి.
2: చిరంజీవి పాడవేయండి.
1: చిరంజీవి గారు అఫ్కోర్స్, 80లో చిరంజీవి లేకుండా అవ్వదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో వస్తుంది అనమాట. మనం వివరించాం, ఫస్ట్ హాఫ్ లో కెరీర్ ఎండ్ అవుతున్న వాడు, సెకండ్ హాఫ్ లో కెరీర్ స్టార్ట్ అయిన వాడు, అలా చేద్దామని. ఓకే రైట్ రైట్. అలాగే తప్పకుండా.
2: రాక్షసుడు 80s లో ఉందా 90s కి
1: వచ్చిందా చెక్ చేయాలి. బట్ 80s అని నాకు తెలిసిన వరకు 80s అది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం.
2: రాక్షసుడు అయితే ఇంకా అల్టిమేట్.
1: ఓకే అలాగే, థ్యాంక్ యూ. సో అయితే శ్రోతలు ఇందాక కాల్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఆ పాటలు చాలా బాగున్నాయి అని చెప్తూ సునీత గారు అన్నారు, తర్వాత చక్రవర్తి గారు వారి భార్య వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే శుక్రవారం వచ్చే చిత్రలహరి కార్యక్రమం అది మహాయతో ఒక అరగంట కార్యక్రమం, దానికోసం వారమంతా కళ్ళార్పకుండా ఎదురు చూసేవాళ్ళు అండి. ఆ ప్రోగ్రామ్ వచ్చి ఎంత బాగా అనిపించేదో మాకు అన్నారు. తర్వాత సినాధ్వర్యంలో వచ్చే సినిమాలు చిత్రహారం ఒక పావు గంట పాటల కార్యక్రమం, కానీ దానికోసం కన్నార్పకుండా ఎక్కడున్నా సరే పరిగెట్టుకుంటూ వచ్చి మరి చూసేవాళ్ళు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాటి కోసం చెప్పి ఎంతలా వెయిట్ చేసి వాళ్ళండి. ఈ ప్రేమటం మనకి అన్ని ఉన్నా సరే అంతగానో అంటే, అందుకని ఇంత ఒక ప్రశ్న వేశాను. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దట్ అండి. మీకు నేనేమంటానంటే కాస్త కొరత ఉంటేనే మనకి బాగుంటుంది. ఒక స్వాగతం వస్తున్నారు. నమస్తే రేడియో స్వరూపి అండి.
3: హలో
1: చైకూరి గారు, నమస్కారం సార్.
3: నమస్తే అండి.
1: చెప్పండి సార్.
3: మంచి పాటలన్నీ వింటూ వస్తున్నాను.
1: థ్యాంక్ యూ.
3: అంటే చిన్న విశేషం ఏంటంటే ఆ పాట రాసింది బహుశా వేటూరు గారు అనుకుంటున్నా, గుర్తుంది అంతవరకు.
1: ఏది శ్రీరంగి నీతుల
3: ఇప్పుడు పంచమి పూట మంచి మాట ఇచ్చాను.
1: అది అది రాజశ్రీ గారు అండి. అది
3: రాజశ్రీ గారు రాసి ఉంటే చాలా గొప్ప విషయం ఏంటంటే వేటూరు గారికి వృత్తిని ప్రాసాలంకారం చాలా చాలా అలవోకగా పడిపోతుంది.
1: కళల్లోకి చూస్తే సంకెళ్ళు వేస్తారు. అవునవును.
3: అచ్చా అచ్చా అనే అక్షరం మాటి మాటికి వస్తుంటుంది, ప్రతి పల్లవిలోనూ చరణంలోనూ ప్రతి పాదంలోనూ వస్తుంది. పంచమి పూట మంచిదని మాటిచ్చాను, పొరపాటు కొంప ముంచి దుంప తెంచి చదివిచ్చాను, అచ్చా అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. అది రాయడంలో ఆయన సిద్ధాంతులు వేటూరు గారు.
1: ఇంకోటి
3: అంటే అది కూడా గొప్ప విషయం, అలంకారం అండి. తరచుగా వాడగలిగింది మాత్రం వేటూరు గారు. మీకు చిరంజీవి గారి పాట ఉంటుంది, శ్రీదేవి గారు జగదేగురు అద్దలకు సుందరలో అనే అక్షరాన్ని తిప్పి తిప్పి తిప్పి తిప్పి అంత అద్భుతమైనటువంటి పాట. గట్టి కట్టి మల్లె పూలు పెట్టి పాదాలకి పారాణి పెట్టి అని. తర్వాత చక్రవర్తి గారి సంగీతంలో కుయ్యి కుయ్యి హై హై అని పిలిచేటువంటిది వినగానే చెప్పవచ్చు. తొమ్మిదైన అప్పారావు గారి సంగీతం
1: 80లో మరి ఆయన కదా టాప్.
3: మంచి పాటలు గుర్తు చేశారు, చాలా థ్యాంక్ యూ. అంటే ఆయన సంగీతంలో విశేషం ఏంటంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ వాయిద్యాలన్నింటినీ ఏ పాటకైనా అదే రకంగా వాయించుకోవచ్చు. ఇంచుమించుగా అదే ట్యూన్ ని కొంచెం అటు ఇటు అటు పక్కకి ఇటు పక్కకి జరిపితే ఏ పాటకైనా వాయించుకోవచ్చు. హార్మోనియం
1: ముఖ్యంగా చక్రవర్తి గారు అంటే గుర్తుపట్టడం ఈజీ. ఒక పాట స్టార్ట్ అవగానే అంటే పాట వింటున్నప్పుడు ఎక్కడ విన్నా సరే మొదటి నుంచి చివరి వరకు ఈ సంగీతం చక్రవర్తి గారు చేశారు అని ఈజీగా చెప్పేవచ్చు. కాకపోతే ఒక్క విషయం అండి, అంటే ఇంచుమించు ఒకవేళ అనిపించినా సరే ఆ ట్యూన్స్ మాత్రం మీరు ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసిన అదే చెప్పారు మనకి కొండవీటి సింహంలో ఈ మొదటి మాసం పాట, అది మాత్రం ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది అందులో
3: కొన్ని అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఉన్నాయి
1: ఆయనకి.
3: కాకపోతే ఆయనకి ఈ మూస అలవాటైపోయి మాస్ సినిమాలు ఆ మూస అలవాటైపోయి ఇక అంటే అన్నగారి సమయంలో 80s మొదలైంది అనమాట, 78-79 ఆ సమయంలో మొదలైంది ఆ సంగీతం.
1: సంక్రమణ
3: నుండి ఇక ఎక్కడ మధ్యలో ఇళయరాజా గారు మెరిపిస్తే తప్ప 90 సినిమాలు 100 సినిమాల్లో ఒక 70 సినిమాలు చక్రవర్తి గారి మ్యూజిక్ ఇలాగే.
1: ఎయిటీస్ లో ఇంకొక అద్భుతం ఏంటంటే మనకి ఇళయరాజా మ్యూజిక్ ఇంట్రడ్యూస్ అయింది, అలాగే అట్లీస్ట్ అంటే అనువాద చిత్రాలైనా సరే మనకి తమిళ సినిమాలు వచ్చిన తర్వాత కొత్త రకం సినిమాలు, భారతీ రాజా గారు ఆ పిక్చర్ వేసిన అవన్నీ కూడా లొకేషన్స్ లో అవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా కొత్తగా అనిపించాయి అప్పట్లోనే. అది ఆ టైప్ ఆఫ్ అవుట్ డోర్స్ కి వెళ్ళి అలా తీయడం అనేది అది అదొక ఎయిటీస్ లో దొరికిన ఇది మనకి. థ్యాంక్ యూ సార్. సో అదండి ఎయిటీస్కి వెళ్ళినప్పుడు ఎయిటీస్ లో వస్తే ఇంకొక గొప్ప సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా, దాని గురించి మాట్లాడుకుంటూ మనం దూరదర్శన్ లో ఇంకా ఇందాక చెప్తున్నట్టుగా మనకి శాంతి స్వరూప్ గారు ఆయన వార్తలు చదువుతుంటే చాలా గొప్పగా అనిపించేది మనకి. ఇంకొక లేడీస్ లో నాకు గుర్తినంత వరకు జ్యోత్స్న అని చెప్పి ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడని చూసి చదివేవారు అనమాట వార్తలు చదవడం అన్ని ఆ కార్యక్రమాలు దూరదర్శన కార్యక్రమాలు వాటి కోసం చెప్పి వెయిట్ చేయడం, వారం పాటు వెయిట్ చేసి అరగంట పాట కోసం వారం పాటు వెయిట్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూడండి అని చేతంటే ప్రశ్న ఏంటంటే నా వరకు నాకు నా అభిప్రాయం మాత్రం కాస్త కొరత కాస్తంత లేమి ఉంటేనే మనకి నిజమైన ఆనందం లభిస్తుంది, అన్ని పూర్తిగా అవసరానికి మించి అబండెంట్ గా మనకి దొరికితే దాని విలువ అంతగా ఉండదు అని చెప్పి విలువ తెలియాలంటే కాస్త కొరత ఉండాల్సిందే అని నేను అనుకుంటున్నాను. ఈ అభిప్రాయం ఏకీపిస్తే మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయం పంచుకోవచ్చు 9726361966. కేసీ చకూరి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఇంకొక పాట ఊరికి మునగాడు సినిమా నుంచి కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు జయప్రద గారు నటించిన ఈ సినిమా, రాఘవేంద్ర గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది, చక్రవర్తి గారి సంగీతమే ఇది.

0: వినపడుతున్నాయి.
1: ఏముంటుందయ్యా, ఏముంటుంది పైన? రేడియో.
0: రేడియోలో వచ్చినట్టుగా లేదా? ఏదో మనుషుడే
1: ఇబ్బంది రావడం వేలాపారం అక్కర్లేదా?
0: అదేంటండి అలా చేయకపోతున్నారు? ఇదంతా చూస్తుంటే ఏదో విషయం విచారపడి

0: పెట్టినా ఇదిగో మల్ల పూలు ఎందుకు ఇదే అసలు రాత్రి.
1: సూపర్ స్టార్ కృష్ణ గారు జయప్రద గారు నటించిన ఊరికి మనగాడు సినిమా నుంచి వేటూరు

కళాత్మకమైన చిత్రాలు మిక్స్ వచ్చేది. రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు కాస్త కమర్షియల్ పంథాలో వెళ్తే విశ్వనాథ్ గారు కళాత్మక సినిమాలు తీసి, ఏదైనా సరే సినిమాల పరంగా చూసుకునేటువంటి అద్భుతం. కాకపోతే మనం 80ల్లో అన్ని రకాల గురించి మాట్లాడుకుంటున్నాం. 80ల్లో మనకి క్రీడా రంగంలో స్పోర్ట్స్ లో జరిగిన అతి పెద్ద గొప్ప విజయం ఏంటి అంటే 1983లో వచ్చిన వరల్డ్ కప్ మనకి మనం గెలుచుకున్నాం. కపిల్ దేవ్ నాయకత్వంలో మన జట్టు ఎంత మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అప్పట్లో వెస్టిండీస్ అంటే అరివీర భయంకరులు, అటువంటి జట్టును ఓడించి ఆ కప్పు వరల్డ్ కప్ గెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. చెప్పాలంటే మన భారతదేశమే కాదని ప్రపంచ క్రికెట్ ని ఆ గతిని మార్చిన విజయం అది. ఎందుకంటే ఆ తర్వాత ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్ అయింది. ఇండియాలో క్రికెట్ ఫేమస్ అవ్వడం వల్ల ప్రపంచంలో కూడా క్రికెట్ చాలా ఫేమస్ అయ్యి ఇవాళ అది మల్టీ $బిలియన్ స్పోర్ట్. అది ఎంత ఫేమస్ అని ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూసుకుంటే ప్రపంచంలోనే అందరికంటే రిచెస్ట్ క్రికెట్ బోర్డు మన ఇండియా క్రికెట్ బోర్డు అయితే ఫస్ట్ ప్లేస్ లోని 18,000 కోట్లు అంటే 2 బిలియన్ అయితే, తర్వాత స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 600 కోట్లు మాత్రం అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. ఎంతలాగా మనకి ఇండియాలో మన డెవలప్ అయిందో మన క్రికెట్ అనేది. ఆ తర్వాత ఆ కప్ గెలిచిన తర్వాత అలా తర్వాత మనకు జరిగిన ఇంకొక అద్భుతం, 80లో మనకి సంభవించిన అద్భుతం ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఆ స్పోర్ట్ నాయకంగా ఆయన హిమాలయాలంత శిఖరాల ఆకాశానికి ఎత్తేసాడు ఆయన అయితే. సో అదొక గొప్ప ఇది. సో ఆ స్పోర్ట్ కు సంబంధించి ఒక ప్రశ్న, 80లో మనకి ఆస్ట్రేలియాతో మన క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఉండేవారండి. ఇప్పుడు వెస్టిండీస్ తీసుకుంటే గార్డన్ గ్రీన్రిడ్జ్ అండ్ డెస్మండ్ హేన్స్ ఓపెనర్స్, గ్రీన్రిడ్జ్ అండ్ హేన్స్ ఓపెనింగ్ అని చెప్పి చదివేవారు. అలా కాకుండా ఆస్ట్రేలియాలో ఇద్దరు ఓపెనర్లు ఉండేవారు, చాలా ఫేమస్ వాళ్ళు ఇద్దరు. ఆస్ట్రేలియా టీం టెస్ట్లైనా సరే వన్డేలైనా సరే వాళ్ళిద్దరు ఓపెన్ చేసేవారు. ఇంతకీ ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎవరు, చాలా ఫేమస్ పేర్లు అవి. అంతేకాకుండా అప్పట్లో ఇంగ్లీష్ లో మనకి క్రికెట్ కామెంటరీ చెప్పిన ఒక ఆయన ఉండేవారు, చాలా ఫేమస్ ఆయన. ఆయన పేరు తెలిస్తే క్రికెట్ మ్యాచ్ల్లో 80ల్లో క్రికెట్ మ్యాచ్ల్లో క్రికెట్ కామెంటరీ చెప్పిన ఇంగ్లీష్ క్రికెట్ కామెంటరీ చెప్పిన ఫేమస్ కామెంటేటర్ ఎవరు, ఆయన పేరు తెలిసిన కాల్ చేయొచ్చు. లేదా అప్పట్లో ఆస్ట్రేలియా టీంలో ఆ ఓపెనర్స్ వాళ్ళ పేర్లు తెలిసిన కాల్ చేయండి. 9 6 6 1 9 6 6. ఈలోపు అందాల నటుడు సౌన్ బాబు గారు నటించిన సినిమాల నుంచి మనం ఒక మంచి పాట విందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
8: Chepan sir, what you'd like to order?
9: Bhaiya, in the specials me dagara?
8: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executive special thali, bisivella vada, cheese dosa, paneer dosa, ani chilli garlic lotus sam, amki paneer tikka, vichami kava paratha.
9: Endu bro, gandhi cheppinao, nen specials maatrame adigina.
8: Inka unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
10: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: Guilty, Your Honor. Guilty of good taste.
12: Yes.
11: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
12: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
13: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు ప్రాంతాలు, వేరు ప్రాజెక్ట్స్, వేరు ధరలు, వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
14: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
15: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
16: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku.

0: www.nandajitri.com or call Nanda Jitri at 919-491-4514.
1: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco, Koyadura, Srinivas Rajagaru, ippudu mana Telugu vari kosam, Jyotisham cheppadaniki, Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu, cheyi chusi, adbhutamaina Jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aardhika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna, anjanam vesi, durbinilo chusi, 100% parishkaram chupagalaru. Call for appointment 469-605-3552. Website srinivasarajukoyadara.com.
2: విరామానంతరం పాటల పలికి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం 80లలో అప్పటి జరిగిన సంఘటనలు, అప్పటి సమాజం, అప్పటి పరిస్థితులు అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. 80లకు సంబంధించినంత వరకు మనకి కొన్ని అద్భుతాలు జరిగాయి. అందులో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా స్పోర్ట్స్ లో అయితే మనం వరల్డ్ కప్ గెలిచాం క్రికెట్ లో. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచ క్రికెట్ చరిత్రని గతిని మార్చిన సంఘటన అది. అయితే దానికి సంబంధించి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అప్పట్లో మనకి ఆస్ట్రేలియా మ్యాచ్లు వచ్చినప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఇద్దరు ఉండి వారు చాలా చాలా ఫేమస్, ఆ పేర్లు తెలిస్తే కాల్ చేయమన్నాను. అలాగే ఒక కమెంటేటర్ గురించి అండి, ఆయన మన ఇండియన్, ఎక్కువగా రేడియోలో ఆయన కమెంటరీ వచ్చేది, ఇంగ్లీష్ లో వచ్చేది, చాలా ఫేమస్ ఆయన. ఒక రకంగా ఆయన కామెంటరీ విని ఇంగ్లీష్ నేర్చుకున్నాం అని చెప్పచ్చు, అంత చక్కటి కామెంటరీ అండి, చాలా ఫేమస్. ఇంకా టైం ఉంది, వీలైతే కాల్ చేయండి. ఆస్ట్రేలియా ఓపెనర్స్ అయితే మనం మర్చిపోలేం వాళ్ళని, సో వాళ్ళ గురించి కూడా. సో పేర్లు తెలిస్తే తప్పకుండా కాల్ చేయొచ్చు. ఇక 80స్ లో మనకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళందరి నుంచి మంచి కెరీర్, అంటే హీరోలుగా వాళ్ళ కెరీర్ ఎండింగ్ వచ్చింది. ఇంకా అడపదడప చేస్తున్నారు కానీ ఇంచు మించి 80స్ 90స్కి వచ్చేసరికి అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. అలాగే కృష్ణ సోమన్ బాబు గారు వాళ్ళు కూడా విరివిగా నటించారు 80స్ లో, బట్ ఇంచు మించి 90స్కి వచ్చేసరికి కాస్త స్లో అయింది. కానీ అది 80స్ లో ఒక కొత్త యువతరం వచ్చింది, యువ కెరటాలు వాళ్ళందరూ. వాళ్ళందరిలోకెల్లా సంచలనం సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ప్రవేశించి కేవలం ప్రతిభని, కృషిని, కష్టాన్ని నమ్ముకుని తారాపదానికి దూసుకుపోయారు చిరంజీవి గారు. 80స్ కంటే ముందు ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చి పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల నుంచి ఆయన నటించినా సరే ఖైదీ తర్వాత ఆయన స్టార్డం వచ్చింది, దానికి ఆయన స్టార్ అయిపోయారు. తర్వాత అంత ఒక చరిత్ర. అయితే అదే 80స్ లో మనకి ఇళయరాజా గారి మ్యూజిక్ మనకి పరిచయం అయింది. తెలుగులో మనకి అనువాద చిత్రాల ద్వారా కానండి, ఏదైనా స్ట్రీట్ మూవీస్ కూడా ఆయన ఇళయరాజా గారి మ్యూజిక్ మనకి పరిచయం అయింది. అలాగే ఒక కొత్త ఒక సినిమా చిత్రీకరణలో, సన్నివేశాల రూపకల్పనలో, సంభాషణలు అన్నింటిలో కూడా ఒక కొత్తదనం మనకి తెలిసింది. అది ఎలా అంటే, తమిళ నుంచి భారతీయ రాజా గారు, బాలచంద్ర గారు సినిమాలు అంతకుముందు చాలా వచ్చాయి, కానీ అంటే భారతీయ రాజా గారు ఒక్కొక్క రకమైన కొత్తదనం మనకి చూపించారు. కాంబినేషన్ ఆఫ్ భారతీయ రాజా గారు అలాగే ఇళయరాజా గారు, ఈ కాంబినేషన్ మనకి ఒక కొత్త రకమైన సంగీతం, కొత్త రకమైన సినిమాలు కూడా మనకి పరిచయం అయ్యి 80స్ లో. 80స్ లో భారతీయ రాజా గారు సీతాకోకచిలుక సినిమా అని అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ విధంగా అనమాట. సో 80స్ వరకు తీసుకుంటే స్టార్స్ లో తర్వాత నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చారు. ముందుగా మాత్రం మనం చిరంజీవి గారి నుంచి మాట్లాడుకోవాలి. సో ఇందాక ఒక శ్రోత విజయ్ గారు, ఆయన అడిగారు చిరంజీవి గారు నటించిన సినిమా నుంచి ఒక పాట వేయండి. తప్పకుండా రాక్షసుడు సినిమా నుంచి మనం ఒక పాట వినబోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, 80లలో మన ఇళ్లలో ఎక్కువగా మనకి గాడ్రేజ్ బీరువాలు, ఆల్విన్ ఫ్రిడ్జ్లు ఉండేవి, మనకి డైనర్ టీవీ అనుకున్నాం కదా. అలాగే మన ఇళ్లలో కొన్ని వస్తువులు వస్తాయండి, ఒక్కొక్క ట్రెండ్. ఇప్పుడు మనకి మన ఇళ్లలో మనకి ఎక్కువగా మనకి ఏదో టెస్లా కార్లు లేదంటే ఐఫోన్లు ఇవి కదా. అలా అప్పట్లో మనకి ఏంటంటే డైనర్ టీవీ లేదంటే గాడ్రేజ్ బీరువా, అలాగే ఆల్విన్ ఫ్రిడ్జ్ అనమాట. గాడ్రేజ్ ఫ్రిడ్జ్ ఉండేది, ఆల్విన్ ఫ్రిడ్జ్ కూడా ఉంది, బాగా హైదరాబాద్ లో ఉండేది అది. సో అది కూడా బాగా ఫేమస్. అయితే ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న ఏంటంటే, ఈ ఆల్విన్ ఫ్రిడ్జ్ కంపెనీ వారి కోసం చిరంజీవి గారు ఒక యాడ్ లో నటించారు, ఒక సినిమాలో భాగంగా చిరంజీవి గారు ఆల్విన్ వారి ఫ్రిడ్జ్ల కోసం అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు. ఆ సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726361966. ఈలోపు విజయ్ గారు మీ కొరకుపై రాక్షసుడు సినిమా నుంచి.

0: మీరు ఆనర్ ఉన్నారండి, చెప్పండి సుగాత్రి గారు.
1: సార్, మీరు అడిగిన చిరంజీవి గారు అల్విన్ కంపెనీకి హ్యాండ్ ఇచ్చింది శుభలేఖ సినిమా.
0: ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అప్పట్లో అది ఆ కంపెనీ వాళ్ళు కూడా బాగా ఉపయోగపడి ఉంటుంది, ఎందుకంటే ఆ తర్వాత విపరీతంగా కొన్నారు అందరు ఆల్విన్ ఫ్రిడ్జ్ లో. మూవీ రావడం అది కూడా చిరంజీవి గారు చేయడం. ప్లస్ అప్పట్లో మరి చిరంజీవి గారు టాప్ స్టార్, ఆయనే ఏకంగా యాడ్ చేస్తే ఇంకేముందా అని చేత వాళ్ళకి బాగా ఉపయోగపడి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అదండి, 1980లలో చిరంజీవి గారు నటించిన సినిమాలో అల్విన్ యాడ్ అనేది శుభలేఖ సినిమాలో కనిపిస్తుంది మనకి, చాలా ఫేమస్ యాడ్. ఆ తర్వాత చాలా మంది ఆల్విన్ ఫ్రిడ్జ్ లో కొనుక్కున్నారనమాట. సో ఇంక 80లకి సంబంధించినంత వరకు ఇంకొక అతి గొప్ప సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాల్లోనండి, ఒక అతి గొప్ప సంఘటన ఏంటి అంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం. ఎందుకంటే పార్టీ పెట్టిన 11 సంవత్సరం లోపే ఆయన థండరింగ్ థంపింగ్ మెజారిటీతో వచ్చారు, గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అది ఒక విషయం అండి. రాజకీయాలు అనగానే మనకు ఒక రకమైన అనాసక్తి ఉంటుంది, ఎందుకు ఏవే జరిగే పనులు ఎందుకు వచ్చిన గొడవని. కానీ కొన్ని కొన్ని చాలా మంచి జరిగిందండి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి కూడా. చాలా ముఖ్యంగా ఏంటంటే తర్వాత తరాలని, ముఖ్యంగా వాళ్ళ తలరాతలు మార్చే నిర్ణయాలు కొన్ని జరిగాయి, అటువంటి వాటిని మనం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో ఏంటంటే, ఒకటి అప్పటి వరకు ఉన్న వంశ పారంపర్యంగా వచ్చిన కరణికాలను రద్దు చేసి ఆయన మండల వ్యవస్థని ప్రవేశపెట్టి, ఆ తర్వాత మండల ప్రజాపరిషత్ దానికి ఎన్నికలు పెట్టి, అధికారాన్ని వికేంద్రీకరణ అంటే పవర్ డీసెంట్రలైజేషన్ అనేది జరిగింది మీకు. తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, అదొక చాలా గొప్ప చట్టం అండి, చాలా గొప్ప చట్టం. ఆడవాళ్ళకి అవన్నీ కూడా ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలని చెప్పచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఏ దేశమైనా మీరు తీసుకోండి, సమస్యల్లో ఎక్కడొస్తుందంటే మీకు పవర్ అనేది ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది, సెంట్రలైజ్డ్ పవర్ ఉంటుంది. ఈవెన్ దో అది డెమోక్రసీ అయినా సరే, పేరుగా డెమోక్రసీ మనం ఓటేస్తాం గెలిపిస్తాం, కానీ పవర్ అంతా మాత్రం ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే ఏంటంటే సంపద అంతా కూడా మొత్తం ఎంత జనాభా, అది డెమోక్రసీ కాదు, ఏ సొసైటీ ఏమనండి, జనాభా ఎంతమంది ఉండండి, సంపద అంతా ఏంటంటే ఒక 1 or 2% పీపుల్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట. మిగతా అది సంపద అందరికీ సమానంగా పంచబడ్డప్పుడే, ఆ తర్వాత అధికారం కూడా ఒక్క దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా అది వికేంద్రీకరణ అయ్యి, అంటే అది డీసెంట్రలైజ్ అయ్యి, మీకు లోకల్ బాడీస్ దగ్గర నుంచి మళ్ళీ ఫెడరల్ గవర్నమెంట్ వరకు, సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా ఆ పవర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అంతవరకు ఏంటంటే మనం ఓటేసాము, వాళ్ళు గెలిపించాము, గెలిపించిన తర్వాత వాళ్ళు పరిపాలన చేస్తున్నారా, అధికారం చలాయిస్తున్నారా, అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే చాలా సులువుగా మనకు సమాధానం దొరికిపోతుంది. అయితే రామారావు గారు చేసిన చాలా గొప్ప ప్రయత్నం అండి అది, ఆ పవర్ అది మండల వ్యవస్థను తీసుకురావడం అనేది. అటువంటివి తీసుకుని నెక్స్ట్ తర్వాత, ఎందుకంటే మార్పు అనేది ఒక్కసారి జరిగిపోదు, దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక చిన్న మార్పుతో, ఆ మార్పు అనేది ఒక చిన్న ప్రయత్నంతో మొదలైతే, ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని విస్తృతం చేసి మొత్తం మీద అంటే పూర్తిగా ఆ మార్పుకి అది దోహదపడితే అంతకన్నా కావాల్సింది అనేది. కానీ దురదృష్టవశాత్తు అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా లోకల్ బాడీస్ ఇండియాలో మనకి అవి వాటి పెద్దగా పవర్స్ అని ఉండవు. మీరు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూ చూస్తే కూడా ఆయన పదే పదే చెప్పే విషయం ఇదే, పవర్ ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండకూడదు, డీసెంట్రలైజ్ అవ్వాలి అని చెప్పి. ఆ రోజు వస్తుందని ఆశిద్దాం, కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సీడాట్ అని చెప్పి సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ అని చెప్పి ఒక సంస్థ నెలకొల్పి శామ్ పిత్రోడా గారు చైర్మన్ గా. ఎందుకంటే టెలికాం లో మనకి ఫోన్ మాట్లాడాలంటే వీధి మొత్తం మీద ఊరు మొత్తం ఒకటో ఫోన్ ఉండేది, ట్రంకాల్ బుక్ చేసుకుని గంటలు వెయిట్ చేసిన పరిస్థితి నుంచి ఎస్టీడీ బూతులు ఎక్కడికక్కడ ఫ్రాంచైజీలకు అంటే నిరుద్యోగ యువకులకు ఉపయోగపడే ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఎస్టీడీ బూతులు పెట్టడం వల్ల టెలిఫోన్ కాల్స్ మనకు చాలా ఈజీ అయ్యాయి. బహుశా గుర్తుంటే కొంతమందికి రాత్రిపూట 9 గంటల తర్వాత మనం కాల్ చేసేవాళ్ళు పైబూరు నుంచి ఇట్లా ఎస్టీడీ, ఎందుకంటే ఏదో హాఫ్ రేట్ ఏదో ఉంటుందని చెప్పేసి. బట్ ఏదైనా కానీ ఫోన్ అనేది మాత్రం ఈజీ అయింది. ఇళ్లలో ఫోన్లు అంతగా వస్తున్నాయి ఇంకాను, బట్ అట్లీస్ట్ ఫోన్ కావాలంటే మనం ఎవరింటికో వెళ్లి తలుపు కొట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జంక్షన్కి వెళ్ళి ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసుకోగలిసాం. దానికి కారణం ఏంటంటే ఆ టెలికాం ద్వారా తీసుకొచ్చిన విప్లవం. ఆ తర్వాత రాజేంద్ర గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అది. ఆ తర్వాత అది ఎంతటి విప్లవానికి దారితీస్తుందో, తర్వాత సమాజంలో పరిస్థితులు ఎంతలా మారాయి అన్నది మన అందరికీ తెలిసినది. అలాగే 1990s లో పివి నరసింహరావు గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళ కాంబినేషన్, ఆయన ప్రధానమంత్రి, ఈయన ఆర్థిక మంత్రి, వాళ్ళు ఆర్థిక సరళీకరణ లిబరలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత దాని ఫలితంగా ఈ రోజున మనం దాని ఫలితం ఎంత బాగుందో మనం అందరం అనుభవిస్తాం, మనం చూస్తున్నాం కదా దాని అంటే సత్ఫలితం అనేది. సో ఆ విధంగా ఏంటంటే 1980s లో రాజకీయాల్లో మొత్తం గొప్ప పెను సంచలనం రామారావు గారి తెలుగుదేశం పార్టీ అనమాట. సో ఇప్పుడు మనం వినబోయే పాట ఇది బాలకృష్ణ గారు నటించిన సీతారామ కళ్యాణ చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గారు రాయగా కె మాధవన్ గారి స్వరకల్ప.

0: ఆ పేరు నీకెలా తెలుసు?
1: ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు.
0: అంటే ఎవరు మీరు?
1: ఒక్క క్షణం కళ్ళు మూసుకుని చూడుచుని, నేనెవరినో నీకే తెలుస్తుంది.
0: గుర్తు రావడం లేదు.
1: ఏమి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మరిద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెల నుంచి దేవుళ్లను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా?
0: అంటే మీరు త్వరగా చెప్పండి నన్ను.
1: బాధించవద్దు, అనబోయావు కదూ. నువ్వు అనబోయినా ఆ రెండు పదాల మొదటక్షరాలు కలిపి చూడు, నేనెవరినూ తెలుస్తుంది.
0: బాధించ బా వద్దు బా

బాలకృష్ణ గారు రజని నటించిన సినిమా జంజాలగా దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట ఆచార్యాచార్య గారు రచించేగా కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట సురభి స్పోక్ అండ్ స్పార్కల్ గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్ రేడియో సురభి ప్రెజెంట్స్ స్పోక్ అండ్ స్పార్కల్ సో కమ్ డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ జాయిన్ అస్ ఫర్ ఏ ఫన్ ఫిల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పోకి సర్ప్రైజెస్ స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ happening October 10th at Hareli Prosper. So pick your favorite costume, decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. India Today, Dallas foodies, listen up. Weekend plans, make them delicious with a grand weekend buffet at India Today restaurant. A delicious spread of your favorites all in one place. And Thursdays just got better with irresistible chats. Weekend equal to buffet and Thursdays means chat. So head to India Today restaurant, 151 North Northern Drive, Suite 100 South Lake, Texas, 76092. India Today, come hungry, leave happy. Yanabhello, Telugu lo praveshinchina maroka goppa tara, goppa natudu. అక్కినేని నాగార్జున గారు ఆయన ఆ తర్వాత అంటే విక్రమ్ సినిమాతో హీరో హిందీ హీరో దాని తెలుగులో విక్రమ్ అనే పేరుతో తీశారు విక్రమ్ మనసూర్ రావు దర్శకత్వంలో ఆ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించిన నాగార్జున గారు ఆ తర్వాత ఎంత పెద్ద నటుడయ్యారో సూపర్ స్టార్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే సో నాగార్జున గారు నటించిన సినిమాలోంచి ఒక పాట వినండి సినిమాపై తెలిసి కాల్ చేయండి 9726361966

0: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుడిని ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుడిని అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prasna. Ready?
7: Yes, sir.
6: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
9: Tavintalaki kerintalaki era address Radio Surabhi.
10: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దట్ యూ నీడ్, యోర్ వే దే కెన్ క్రియేట్. టు బుక్ కాల్ 4699255868 ఆర్ విజిట్ luckychamsdecor.com.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
14: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
15: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
14: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరోటా.
15: ఎందుకు రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
14: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
16: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
14: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
17: విరామానంతరం పట్లపల్లికి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఇంకొక అరగంట మాత్రమే ఉందండి. ఇందాక నేను స్పోర్ట్స్ సంబంధించినంత వరకు ఆస్ట్రేలియా టీం ఓపెనర్స్ గురించి అడిగాను కదా. అప్పట్లో 80s లో ఆస్ట్రేలియా మ్యాచ్ లేనప్పుడు ఒక ఫేమస్ ఓపెనర్స్ ఎవరు అంటే డేవిడ్ బూన్ అండ్ జెఫ్ మార్చ్. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అలా మన వాళ్ళు తిట్టుకునేవారు, ఎందుకంటే అలా క్రీజ్ లో పాతుకుపోయి ఎప్పటికీ అవుట్ అయ్యేవారు కాదు వాళ్ళు. సో అంచేత ఆ రకంగా వాళ్ళిద్దరు డేవిడ్ బూన్ అండ్ జెఫ్ మార్చ్ వాళ్ళిద్దరు బాగా ఫేమస్. అలాగే క్రికెట్ కామెంటేటర్ గురించి నేను అడిగాను కదా, నరోత్తం పురి అండి. నరోత్తం పురి గారు ఆయన ఇంగ్లీష్ లో క్రికెట్ కామెంటరీ చెప్పేవారు, చాలా స్వీట్ గా చాలా అద్భుతంగా చెప్పేవారు ఆయన. ఆయన కామెంటరీ వింటున్నంత సేపు ఏంటంటే ముఖ్యంగా మనకి భాష నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా అవకాశం దొరికి చాలా చక్కగా మాట్లాడేవారు. సో ఆ కామెంటరీ విని ఇంగ్లీష్ నేర్చుకున్నాం. అంచేత ఏంటంటే ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకున్నాం అనమాట. ఇక ఈనాటి కార్యక్రమంలోకి వస్తే మనం 80s చెప్పుకోవాలంటే ముఖ్యంగా దూరదర్శన్ లో ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి. నేషనల్ టీవీలోని నేషనల్ ఛానల్లో మనకి ఐ థింక్ ఆదివారం నాడు అనుకుంటాను 9 గంటల ప్రైమ్ టైమ్ లో వచ్చేది ఒక క్విజ్ కార్యక్రమం, క్విజ్ టైమ్ అని చెప్పేసి చాలా చాలా చాలా ఫేమస్ క్విజ్ కార్యక్రమం అది. ఆ క్విజ్ లో మనం ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్పినా చాలు, చాలా గొప్పగా ఇతను అవడం, మంచి నాలెడ్జ్, వీడికి మంచి జనరల్ నాలెడ్జ్ ఉంది, మంచి తెలివైన వాడి అని అనుకునేవారు అనమాట. ఎందుకంటే ఆ ప్రశ్నలు కూడా అంత టఫ్ గా ఉండేవి అందులో. అయితే ఆ క్విజ్ లో పాల్గొన్న చాలా ఆ తర్వాత క్విజ్ లో పాల్గొని స్టూడెంట్స్ గా పాల్గొని ఆ తర్వాత గొప్ప గొప్ప పొజిషన్స్ లోకి వెళ్లిన వాళ్లలో ఒకప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా క్విజ్ లో పాల్గొన్నారట. సో అటువంటి గొప్ప కార్యక్రమం క్విజ్ టైమ్ అని చెప్పి అందులోనే ఆ ప్రోగ్రామ్ లో దాన్ని కండక్ట్ చేసిన అతని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. 9726 1966. ప్రశ్న ఏంటంటే 80s లో దూరదర్శన్ లో హిందీ ఛానల్ నేషనల్ ఛానల్లో మనకి ఆదివారాలు వచ్చింది అనుకుంటున్నాను క్విజ్ టైమ్ అని చెప్పి ఒక ఫేమస్ క్విజ్ కార్యక్రమం జరిగేది. ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన అతని పేరు అనమాట. తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. ఈలోపు 1980s లోనే మనకి లభించిన మరొక గొప్ప నటుడు, అంటే హీరోగా చాలా సినిమాలు చేసి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు అదరగొట్టేస్తున్న నటుడు ఎవరు అంటే నరేష్. ఆయన విజయేంద్రన్ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ సంఖ్యలు ఆ సినిమా ద్వారా పరిచయం అవ్వాలి, కాకపోతే జంజాల గారు అడగడంతో నాలుగు స్తంభాలాటి సినిమాతో ఆయన పరిచయం అయ్యారు అనమాట. ఎందుకంటే జంజాల గారు అప్పటికే మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాబట్టి అతని ద్వారా పరిచయం అయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన నాలుగు స్తంభాలాట సినిమాతో ఆయన పరిచయం అవ్వడానికి విజయేంద్రన్ గారు ఒప్పుకున్నారు. సో ఆ విధంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా నుంచి వీటూరు గారు రచన చేయగా రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో జానకి గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట

అదండి నాలుగు స్తంభాలాట సినిమా నుంచి మీరు విన్న ఆ పాట వేట సుందరరామూర్తి గారి రచనకి రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జనక్ గారు పాడిన పాట. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న, 1980లలో నేషనల్ ఛానల్లో రాత్రి 9 గంటల ఆదివారం నాడు అనుకుంటాను వచ్చిన ఫేమస్ క్విజ్ కార్యక్రమం, ఆ కార్యక్రమం నిర్వహించిన ఆ వ్యక్తి పేరు అంటే ఇందాక మనకి రామ్ గారు కాల్ చేసి సిద్ధార్థ బసు గారు అని చెప్పారు. చాలా కరెక్ట్ ఆన్సర్ అండి అది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే అటువంటి చాలా ఫేమస్ ప్రోగ్రాం అప్పట్లో అవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే అవి ఎందుకు మనకు గుర్తుంటాయంటే అప్పుడు ఉన్నది ఒకటే ఛానల్, మనకి కొంతసేపు తెలుగు ప్రోగ్రాం కొంతసేపు హిందీ ప్రోగ్రాంలు వచ్చేవి. సో అవి మర్చిపోయే ప్రసక్తే లేదు మనకి అంచేత. ఇంకోటి అంటే ప్రోగ్రామ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుండేది. సిద్ధార్థ బోసు గారు ఆ క్విజ్ లో రామ్ గారు కూడా అదే చెప్పారు, ఒక్క సమాధానం చెప్పినా సరే చాలా గొప్ప విషయం అది, చాలా తెలియని వాడు మీరు చాలా గొప్పవాడు బాగా చదువుకుంటున్నాడు అని మాకు కాస్త ప్రశంసలు కూడా లభించేవన్నమాట. సో అటువంటి కార్యక్రమం, సో సిద్ధార్థ బోసు గారిది ఆ క్విజ్ కార్యక్రమంలో రఘురామ్ రాజన్ గారు ఒకప్పటి ఆర్బీఐ గవర్నర్, గొప్ప ఆర్థికవేత్త, ఆయన ఆ క్విజ్ ప్రోగ్రామ్ పాల్గొన్నారు యాజ్ అ స్టూడెంట్. సో అటువంటి కార్యక్రమం, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు కాల్ చేసినందుకు. ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంట్ గా ఇవాళ కాల్స్ లో ఎక్కువ మంది విశాఖపట్నం వాళ్ళే కాల్ చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఇంకా విచిత్రంగా నేనున్న విచిత్రంగా కూడా ఇన్సిడెంటల్ గా యాదృచ్ఛికంగా వాళ్ళు కూడా నేనుంటున్న ఏరియా చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు అనమాట. సో చిన్నప్పుడు బహుశా మేము అందరం స్కూల్లో ఎక్కడో వేరే సెక్షన్ లో చదువుకున్నామో ఏమిటో, ఈ 80ల కార్యక్రమం మమ్మల్ని మళ్లీ కలుపుతుందేమో చూద్దాం. ఎనీవేస్, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా మనం 80ల గురించి మాట్లాడుకోవాల్సిన అంటే టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే అంటే వినాల్సిన కొంతమంది నటులు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో 80ల్లో మనకు లభించిన మరొక గొప్ప నటుడు రామనాయుడు గారి అబ్బాయి వెంకటేష్. ఆయన 80ల్లోనే ఆయన కూడా సినీ పరిశ్రమలో ప్రవేశించి ఆ తర్వాత తనదైన గొప్ప శైలితో ఆయన అన్ని రకాల సినిమాలు అంటే ఫ్యామిలీ మూవీస్, తర్వాత క్రైమ్ అండ్ ఇవి అటువంటి మాస్ మూవీస్, స్వర్ణకంలో నటి విశ్వనాథ్ గారి సినిమాలు నటించారు. కానీ ఏంటంటే ఆయనలో నాకు బాగా నచ్చే కోణం, బహుశా మీ అందరికీ కూడా నచ్చే కోణం ఏంటంటే కామెడీ అండి. కామెడీ అనేది వెంకటేష్ గారు చాలా అద్భుతంగా పండిస్తారు. సమ్మో అది అంటే ఏ కామెడియన్ తీసుకోరన్నమాట, పోటీ పడతారు ఆయన, అంత అద్భుతంగా కామెడీ కూడా పండిస్తారు. సో అటువంటి వెంకటేష్ గారు నటించిన సినిమాలోంచి 80ల్లో వచ్చిన సినిమాలోంచి ఒక పాట సీతారామ కళ్యాణం, ఇది శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి, ఇది కూడా బాలసుబ్రహ్మణ్యం గారు జానకి గారు పాడిన పాట, ఇది కె మాధవన్ గారి స్వరకల్పనలో వెంకటేష్ గారు నటించిన శ్రీనివాస కళ్యాణ్ చిత్రం నుంచి.

శ్రీనివాస కళ్యాణ్ ఈ సినిమా నుంచి మీరు విన్న పాట వెంకటేష్ గారు భానుప్రియ గారు నటించిన చిత్రం ఇది. కె మాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు జనక్ గారు పాడిన పాట ఇది. టీప్యాడ్ బతుకమ్మ ద తెలంగాణ టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్ సార్ అరౌండ్ ద కార్నర్ సో ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సో ఆన్ సాటర్డే అక్టోబర్ 17th ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్ అట్ కుమరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఫ్రిస్కో టెక్సస్ and here is the best part entry and parking are absolutely free so family and friends to kalisi meeru tappakondi batukamma and dasara sambaralni poorthiga enjoy cheyadaniki meeru vicheyali gurtunchukondi october 17th kamarika center frisco tipaid batukamma sambaralu గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం మీరు చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఒకే ప్రాజెక్ట్ అనేది చూడడం సో మీరు వేరువేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్ ప్రైసెస్ అండ్ చాయిసెస్ అంటే మనకి నియోపోలీస్ కోకపేట్ గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్టిక్ పెల్లాపూర్ చేవెళ్ల కొంపల్లి ఫ్యూచర్ సిటీ సికింద్రాబాద్ ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట అంటే మనకి అన్ని కూడా సమాచారం ఒకే దగ్గర లభిస్తే మనకి ఈజీ అవుతుంది కదా మనం ఆ ప్లేస్లకి వెళ్ళి వెతుక్కునే బదులు సో ఆ సౌలభ్యాన్ని మనకి గృహప్రవేశ్ వాళ్ళు కల్పిస్తున్నారు సో తప్పకుండా గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ అక్టోబర్ 10th and 11th 1980 సంబంధించి ఇంకొక విషయం అండి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు వన్డే క్రికెట్ మ్యాచ్లు అప్పటి వరకు టెస్టులు కానీ వన్డేలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సమయంలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు అంటే ఉదయం 10 గంటలకు మొదలైతే 9:30 మొదలైంది సాయంకాలం 5 వరకు ఉత్కంఠ బాల్ టు బాల్ చివరి బాల్ వరకు కూడా అనమాట అసలు ఏమవుతుందో తెలియదు ఆఖరి బాల్ 4 రన్స్ ఆఖరి బాల్ 6 రన్స్ ఇప్పటికీ మనకి లాస్ట్ బాల్ 6 చేతన్ శర్మ బౌలింగ్ లో జావద్ మియాందాద్ కొట్టడం మనం ఎవరు మర్చిపోవది సో మంచి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి అది అంటే ఇప్పుడు మనం ఏవో థ్రిల్లింగ్ సినిమాలు అవన్నీ సస్పెన్స్ థ్రిల్లర్లు ఇవేవో చూస్తున్నాం కానీ దానికి మించినంతటి థ్రిల్ బహుశా నాకు తెలిసి ఇంకేది మనకి ఇచ్చుండదేమో అంతలాగా మనకి మనం ఎంజాయ్ చేసాం మన అంతలాగా మనకి అంతటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆ పాకిస్తాన్ భారతీయ క్రీడాకారులందరికీ కూడా మనం ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అద్భుతమైన ప్లేయర్లు అండి మనకి ఇండియా నుంచి మనకి శ్రీకాంత్ వెంకసర్కర్ రవిశాస్త్రి అప్పుడు కొత్తగా వచ్చిన సచిన్ తెందుల్కర్ రాజవర్ధన్ ఇలా వీళ్ళందరూ బౌలర్లు మనకి చేతన్ శర్మ మనోజ్ ప్రభాకర్ కపిల్ దేవ్ గారు వీళ్ళందరూ అనమాట అటువైపు పాకిస్తాన్ టీంలో ఇమ్రాన్ ఖాన్ వసీం అక్రమ్ వకార్ యూనిస్ అలాగే బ్యాట్స్మెన్స్ వీళ్ళందరూ జావేద్ మియాందాద్ వీళ్ళందరూ బ్యాట్స్మెన్స్ ఇలా అనమాట ఈ కాంబినేషన్ లో అద్భుతంగా జరిగే మ్యాచ్ రోజు నుంచి సాయంకాలం వరకు కూడా ఎంతో అద్భుతంగా మంచి ఉత్కంఠతో సాగిన కార్యక్రమాలు మనం వన్డే మ్యాచ్లు మనం చూసి ఆనందించి అదృష్టవంతులు అండి మనం ఎందుకంటే ఆ టైంలో పెద్దగా మన క్రికెట్ మ్యాచ్లు ఇన్ని లేవు మనకి ఐపీఎల్స్ ఇవేవి లేవు మనకి అయితే టెస్ట్ లో ఆ తర్వాత వన్డేలు ఇంతకు మించి మనకి మన క్రికెట్ మ్యాచ్లు ఉండేవి కాదు సో వాటిని చాలా అపురూపంగా చూసేవాళ్ళు అందులో వన్డే మ్యాచ్ అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా అసలు అది అవధి లేదనమాట ఆ ఉత్కంఠకి ఆ థ్రిల్కి ఆ ఆనందానికి అయితే దానికి సంబంధించి ఒక ప్రశ్న అండి ఆ పాకిస్తాన్ టీంలో ఒక స్పిన్ బౌలర్ ఉండేవారండి ఆయన ఆ రన్అప్ చాలా విచిత్రంగా ఉండేదన్నమాట కాస్త పక్కకెళ్లి అక్కడి నుంచి ఇలా ఒక టర్న్ తీసుకుని వచ్చి ఆయన బౌలింగ్ చేసేవారు అనమాట ఆయన స్పిన్ బౌలర్ ఆ తర్వాత మన సరదాగా మన ఇళ్లలోని లేకపోతే మన గల్లీ క్రికెట్ లోని అతన్ని మనం ఇమిటేట్ చేస్తూ మనం బౌలింగ్ చేయడానికి ట్రై చేసేవాడు అనమాట సరదాగా అనమాట సో ఇంతకీ ఆ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ ఆ కాస్త విచిత్రమైన ఆ రన్అప్ ఉన్న ఆ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ అంటే ఇలా కాస్త పక్క నుంచి ఇలా రౌండ్ తిరిగి ఒక హాఫ్ సర్కిల్ తిరిగి వచ్చి బౌలింగ్ చేసేవారు అనమాట ఆయన పేరు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 972-636-1966 ఈలోపు మనం 80ల్లోనే వచ్చిన కామెడీకి హీరో స్థాయిని తీసుకొచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు వారు నటించిన వారు సౌందర్య గారు నటించిన సినిమా జొన్నమిత్ర రామలింగేశ్వరరావు గారు రచన చేయగా ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు ఐ థింక్ చిత్ర గారు వీళ్ళిద్దరూ కలిసి పాడిన అద్భుతమైన పాట ఈ పాటమేనండి ఇంతకీ ప్రశ్న ఏంటంటే 1980ల్లో పాకిస్తాన్ జట్టులోని ఆ స్పిన్ బౌలర్ ఆయన రన్అప్ కాస్త ఫన్నీగా విచిత్రంగా ఉండేదన్నమాట ఇంతకీ ఆ స్పిన్ బౌలర్ ఎవరు అది తెలిస్తే కాల్ చేయండి 9 6 6 1 9 6 6

0: రాజేంద్రుడు గజేంద్రుడు ఈ సినిమా నుంచి జన్మవిత్త రామలింగేశ్వరరావు గారు రచన చేయగా బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో. ఇందాక నేను అడిగిన ప్రశ్న, పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 1980s లో అప్పటి మ్యాచ్ లో ఒక పాకిస్తాన్ స్పిన్ బౌలర్ ఆయన పిక్యులర్ యాక్షన్ ఉండేది, బౌలింగ్ యాక్షన్. ఇంతకు ఆయన బౌలర్ ఎవరు అంటే అబ్దుల్ ఖాదర్. సరైన సమాధానం చెప్పారు హరి గారు, నిఖిలేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ కార్యక్రమం చాలా బాగుందండి. 1980s సంబంధించినంత వరకు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలు సమాధానం చెప్పారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళ జ్ఞాపకాలు అని. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు పాల్గొంటే మా కార్యక్రమాలు ఇంకా బాగా రక్తి కడతాయి. అంటే మీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. సో మీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మేము కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తేవడానికి ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో ముగియనుంది. ఒక్కొక్క పాట, అప్పట్లో సంచలన విజయం సాధించిన ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు గారు కూడా ఇంచుమించు 80s లోనే ఆయన ఆ సంస్థ ద్వారా చాలా అద్భుతమైన సినిమాలు అందించారు. వాటిలోంచి బాలసుబ్రహ్మణ్యం గారు స్వరకల్పన చేసిన సినిమా మయూరి, ఆ సినిమాలో ఈ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఈనాటి కార్యక్రమం ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పలికేలా కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.
1: గిట్టిస్తాయి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Heart Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
1: Akattukuntam, o pattu padtam. Radio Sirabhi.
2: Radio Sirabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, neeko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐ ఎం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ప్లేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్. కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, ఎల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. Or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: 3electronics.com or call Nanda G3 at 919-491-4514. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సౌది అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: రాఖీ పట్నాయక్.
1: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
2: రేడియో సురభి.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

తీసుకోండి. ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్న, ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా చేస్తావంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హాయ్ నేను మీ ఆర్కి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్

0: fast and stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu, samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to make a marinta cheru kaabotam. Keep listening, me next on Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedan chaptondi. Ante ahara anedi kevalam food kadu, it's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
4: హాయ్, ఐఎమ్ రామగోపాల్ వర్మ.
5: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge to niku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 848-244-0213.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాఘవ్ పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this Sondi, Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts andinche Salahalu Samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu nestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
1: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్.
10: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ టాప్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
7: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వేరే చేస్తామంటే ప్లేట్ తీసుకో.
1: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu

0: station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge, though, Nico best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Shepard sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus sam, anki paneer tikka, vichami kava paratha. Huh?
2: Endu bro, ganni cheppino, and specials matrame adina.
1: Inga unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti, dani padniche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi.
8: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
8: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
9: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
10: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapman sir, what you'd like to order?
2: Baya, in the specials me daggara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B excluded special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus and amki paneer tikka, which ami kava parata.
2: Endi bro, gandhi yeppino, nen specials matrame adina.
1: Inka unni, Chapman tara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
12: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
13: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Shepherd sir, what you'd like to order?
2: Baya, in the specials mein agara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, Isabel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, with chami kava paratha.
2: Huh? Kendi bro, gandhi yeppi no, and specials maathra mein adina.
1: Inga unnai, chappantara, meer eppadena authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant,
1: is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
3: Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet.
1: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Alemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Alemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
12: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
13: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, make a best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, disabled lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and hanky paneer tikka, which amikava parata.
2: Hindi bro, gandhi yepino, and specials matrame adina.
1: Inka unne, Chappan dara, meerepadena authentic vegetarian, Jain or vegan food crave chest narante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani Ayurvedan chaptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti, dani pandinche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche

0: 101.9 FM HD3
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbella ba, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, amki paneer tikka, vichami kava parata.
2: Huh? Endu bro, ganni cheppino, nen specials matrame adina.
1: Inka unde, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
6: Radio Surabhi.
7: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
5: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
8: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chapan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbelava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and amki paneer tikka, vichami kava parota.
2: Huh? Kendi bro, gani yeppi no, and specials matra me adina.
1: Inka unnai, chapmantara, meed appadina authentic vegetarian, Jain or vegan food crave just narante. Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padinche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
8: Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
10: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meet andistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
11: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: mix.com or call Nandaji3 at 919-491-4514.
1: Shepherd sir, what you'd like to order?
2: Bhaiya, in the specials mein lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, visible lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and amki paneer tikka, which I make up a parata.
2: In the rogue, and you know, and specials matra mein arina.
1: Inka unne, chapmantara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante ahara vanedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam. Ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వేలు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
11: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
12: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
13: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
1: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, హన్ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పని టిక్క, పిచ్చమి కబాబ్, పరాటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai, so let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvadu

0: ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్ టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
2: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
4: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hi, I am Yaki Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tho osnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో, వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-99.

100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ నీడ్ your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
6: స్వామి గారు, నాకు ఒక కళ వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతుంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
8: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: india ki teleport aithe enta baaguntundo
6: what if india was just a tap away
7: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
8: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏ You name it, we got it. And that too, just one-stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go?

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేస్తావు కదా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంగ్లూర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: ఇండియా వెళ్ళలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 10 AM
1: बिल्लाली वीरने वीरमणि गंठने बिल्लाली वीरने वीरमणि गंठने ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kaapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
8: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco, Koyadura, Srinivas Raju Garu. ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిషం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిషం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ నీడ్, యువర్ they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.

0: నేను మీ తేజ సజ్జ.
1: Do listen to Radio Surabhi
0: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
0: డాలస్ కి OG రేడియో స్టేషన్ 107.9 FM HD3. సింగమల్లె నువ్వు శిఖరము చేరు.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: హరిదసు హరిదసు హరిదసు హరిదసు హరిదసు హరిదసు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
5: అందరికి నమస్కారం. నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నిస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావండి, లెట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: డు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐ ఎం రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ಹಾಲು.
1: ಆಯುಷ್ಮಾನ್ ಭವ ಎವ್ರಿ ಫಸ್ಟ್ ಅಂಡ್ ಥರ್ಡ್ ಸಂಡೇ ಅಟ್ 5 ಪಿಎಂ ಓನ್ಲಿ ಆನ್ 107.9 ಎಫ್ಎಂ ಎಚ್ಡಿ 3.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయవర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయవర.com.

0: లోపలికెళ్దామా?
1: Boom, ba-di-da-di-da.

0: దీన్ని నమ్ముకుంటే నీకు అసలు లైఫ్ ఉండదు. డోంట్ యు డేర్.
1: కాదు రాధిక, ఆయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పట్టుకున్నట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.
0: నాన్సెన్స్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదుర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు koyadara.com.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. or write to support@mypursue.com.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchikaters.com.
9: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కో లో జరగబోతోంది October 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

0: మార్చింది హృదయమే.
1: ఆటలు మార్చురా శివ, నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా?

0: తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయలా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
1: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

0: మీ గ్లాసెస్ ఏమయ్యాయి?
1: పోయినాయి.
0: ఓ, మరి కనిపిస్తుందా?
1: నాకు సైట్ లేదు.
0: వాట్?
1: అది గ్లాస్ వేసుకోవడం వల్ల 8% మంది మన ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారని లెక్కేసి వేసుకోవడం మొదలెట్టా.
0: ఓ మై గాడ్,

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
6: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజ్జీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main nalugaro eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: Andariki namaskaram. Nenu Vani Vuppula, mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu, Vari Sini Prasthananloni, ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణిజ్యం బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస rajukoyadara.com.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తం
10: రేడియో సురభి.
15: రేడియో సురభి,
16: రేడియో సురభి,
17: రేడియో సురభి,
18: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
7: సెబాస్టియన్.

0: ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియ సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమికావా పరాటా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku, India Bazaar meek andistundi, the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జా.
12: డు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3.
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: రాణి ఆయే అబ్ ఆకాశవాణి ఆయే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएन्सी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएन्सी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Andariki namaskaram. Nenu Vani Muppula. Mee Abhimanasini Pramukhala Jeevita Visheshalu, Vani Sini Prasthananloni, Asaktikaramaina Kathalu, Madharamaina Patalato, Vani from Bangalore Karyakramamto, Mee Munduku Vastanu Prati Guruvaram. Central Standard Time Prakaram, Udayam 10 Gantala Nundi, Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi, 107.9 FM HD3. America lo Telugu Nestam sounds like home.
5: Radhika, next week my office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party aa leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోబీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
9: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: Buying a home in India is now easier and hassle-free. Kriya Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hyatt Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
11: Hi, I'm Ram Gopal Varma.
12: అందరికీ నమస్కారం, నేను నివేదన ఆదిత్య.
13: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
14: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: చూసి చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చింబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
0: అబ్బా అబ్బా అబ్బా, పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
5: IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi, pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ srinivasarajukoyadara.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 అండ్ 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
9: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
10: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
9: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

ప్లానింగ్ లైఫ్ లో ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చేసుకుని గనక మనం పని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులే అనుకోండి, చక్కగా స్ట్రాటజీ పాటించి బడ్జెటింగ్ చేసి మనం డబ్బులు సేవ్ చేసామనుకోండి, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాలో మనకి చెప్తుంది ఆ బడ్జెటింగ్, అంతేగాని ఎక్కడికి వెళ్లిందో అని చెప్పదనమాట. చాలా విషయాలు ఏంటంటే మనము డబ్బుతో కొనుక్కోవచ్చు కదా, కానీ కొన్ని మాత్రం డబ్బు పెట్టినా కూడా కొనలేని ఉంటాయి. జీవితం, లాయల్టీ, మేనర్స్, హెల్త్, ఫెయిత్, ఇవన్నీ డబ్బు కూడా కవర్ చేయదన్నమాట. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ హ్యాపీ వెనస్డే. మనం మిడిల్ ఆఫ్ ద వీక్ వచ్చేసాము. మిడిల్ ఆఫ్ ద వీక్ వస్తే అమ్మయ్యా రెండు రోజులు అయిపోయింది, ఇంకా రెండు రోజులు ఉంది అని ఒక సైకలాజికల్ కంఫర్ట్ ధీమా.

అక్టోబర్ 17th న మనకి టీ ప్యాడ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు, టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అట్ కో అమెరికా సెంటర్. దెన్ వీ హ్యావ్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో జరగబోతుంది త్వరలోనే అక్టోబర్ 10th and 11th న నియర్ హయాత్ రిజెన్సీ ఫ్రిస్కో. ఇంకా వివరాలు followers, I'll let you know. And IFA and the Indian Fine Arts Academy Dallas Carnatic Evening jaragabothundi maniki ikkada mana Dallas lo September 26th na 4:30 at Collin College McKinney campus. And 14th annual Silk Threads Charity Gala is going to happen here in Irving, that is on October 3rd at 7 p.m. Hotel Indigo Los Colinas daggara jaragabothundi adarling lo undi. And last but not least, we have a very good cause ki jaragabothundi, which is Music and Dance for Vision 2026. Adi, this is a mission of Shankar Netralaya. Vallu prati samvatsaram entante ila fundraising events tho vastaru. Ee sari kuda vallu vachesaru, Music and Dance for Vision 2026, and this is going to happen here at Dallas on October 4th at Irving Arts Center daggara. Vitanni vivaralu nenu kasepulo andistanu, but let me take you to the common factor segment. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ట్యూనినే ఉంటే, అండ్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అంటే, ఇందులో నేను ప్లే చేసే పాటలు లో ఉంటుంది ఒక కామన్ ఎలిమెంట్. ఆ కామన్ ఎలిమెంట్ ని మీరు పాటలు విని గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయాలి అట్ 9726361966 కి. ఇంకా మరింకా ఆలస్యం చేయకుండా లెట్ మీ టేక్ యూ టు ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ది సెగ్మెంట్, విచ్ ఇస్ కాల్డ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. వినండి వినండి, అండ్ అదేంటో తెలిస్తే కాల్ చేసేసేయండి.

మొదటి పాట వినేశారు. ఈ పాటకి సంబంధించే ఇంకో పాటలు కూడా ఏదో కామన్ లింక్ తప్పకుండా ఉంటుంది. ఆబ్వియస్లీ మరి కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ కదా. సో ఈ పాటకి, ఇప్పుడు మీరు వినబోయే పాటకి ఆ కామన్ లింక్ ఏంటో మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే కాల్ చేయాల్సిన మా స్టూడియో నంబర్ 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయచ్చు. మీరు విన్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇన్సర్ బి డీటెయిల్డ్ అటెన్షన్ విత్ మీ ఆర్జే కపిల్.

సంచారి అంటే యాత్రికుడు, ట్రావెలర్, ప్రయాణం చేసే అతను అదనమాట చెప్పబోతున్నారు. ఇంకో సంచారి భరతనాట్యంలో గనక చూస్తే దాని అర్థం ఏంటంటే మామూలుగా చిన్న చిన్న స్టోరీస్ ని, మెమరీస్ ని ఒక లేయర్ ఆఫ్ అర్థంతో ఏంటంటే ఒక అభినయంతో డిపిక్ట్ చేశారు కదా, అది ఇంకో సంచారి. భావాలు చెప్పడం అనమాట. సో ఇక్కడ మాత్రం సంచారి అనంటే ట్రావెలర్ అని పాడుతున్నారనమాట. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఫస్ట్ సెగ్మెంట్ 4:30 వరకు నడుస్తుంటుంది. బ్రేక్ వెళ్లే ముందర ఐ ఆల్సో వాంట్ టు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ ప్రాపర్టీ ఎక్స్పో గురించి. అది మనకి జరగబోతుంది ఇక్కడే. దాని వివరాలు ఏంటంటే హైదరాబాద్ ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి కదా, మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్కడ స్పెండ్ చేయాలి ఏమిటవన్నీ వేరే వేరే ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్, చాయిసెస్ అంటే నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చెవెల్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒక్కటే చోట ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో అదే అందిస్తున్నారు గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్ప్రో, దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ హియాత్ రిజెన్సీ ఫ్రెస్కో, డాలస్ లో ఉంది. అక్కడ మనకి అక్టోబర్ 10th and 11th జరగబోతుంది. అగైన్ రిమెంబర్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. ఆల్సో మనకి ఇంకో వివరాలు ఏంటంటే నేను అందిస్తానని చెప్పింది సురభి స్పూక్ అండ్ స్పార్కుల్. గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్స్ లైక్ నో అదర్ రేడియో సురభి ప్రెజెన్స్. రేడియో సురభి ప్రెజెన్స్ స్పూక్ అండ్ స్పార్కుల్ చక్కగా మీకు నచ్చిన కాస్ట్యూమ్ లో వచ్చేసేయండి, ఇంప్రెస్ చేయండి. జాయిన్ ఫర్ ద ఫన్ ఫిల్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్. ట్రిక్ ఆర్ ట్రీట్ కూడా ఉంటుంది ఫర్ స్పూక్ సర్ప్రైజెస్, స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఇది జరగబోతుంది అక్టోబర్ 10th ప్రాస్పర్ దగ్గర ఉన్న హరేలీ దగ్గర. సో పిక్ అప్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్, డెకరేట్ యువర్ ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సురభి. Another song from Common Factor segment.

నచ్చినచ్చే అవ్వా అవ్వా ఆ టైప్ లో ఉంది పాట. అండ్ ఈ పాట ఆల్సో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో ఒక పాట. చాలా మంది కాల్ చేస్తున్నారు అండ్ మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేది కాసేపట్లో చెప్పేస్తాను. బైదో మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. అందులో ప్రతి పాటలో ఒక కామన్ లింక్ ఉంటుంది. ఇవాళ సెగ్మెంట్ లో కామన్ లింక్ ఏమిటనేది మీరు కాల్ చేసి గెస్ట్ చేయవచ్చు. 9726361966. మరొక పాట వినిపించే ముందర ఈ పాట విన్న తర్వాత మేబీ చాలా మందికి ఈజీగా తెలిసిపోతుందేమో, బట్ ఆ పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ డాలస్ ఫ్రీస్. మీకే ఈ న్యూస్ అనమాట. వీకెండ్ ప్లాన్స్ ఏమిటనుకుంటున్నారు? ఏమున్నాయో లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎన్ ఆప్షన్. మేక్ దెమ్ డెలీషియస్ విత్ ఎ గ్రాండ్ వీకెండ్ బుఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. థర్స్డేస్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట విత్ ఇర్రెసిస్టబుల్ చాట్. అంటే వీకెండ్ అంటే బఫే అనుకోవచ్చు, థర్స్డేస్ అంటే చాట్ అనుకోవచ్చు. అగైన్ వీకెండ్ అయితే బఫే, థర్స్డేస్ అయితే చాట్. సో చాట్ లవర్స్ అండ్ బఫే లవర్స్ మీకి అనమాట ఈ రెస్టారెంట్ ఇండియా టుడే. మనకి సౌత్ లేక్ లో ఉంది. అడ్రస్ 151 నార్త్ నోలిన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్. ఇండియా టుడే ఏమంటుందంటే ఆకలితో రండి అండ్ హ్యాపీగా మీరు తిరిగి వెళ్ళొచ్చు అనమాట. మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో కామన్ లింక్ ఉన్న పాటలు. అండ్ ఇప్పుడు ఈ పాట విన్నాక డెఫినెట్ గా చాలా మంది కనెక్ట్ చేసేస్తారు అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మనకు చాలా మంది కాల్ చేసేసారు, బట్ ఇంకా కాల్స్ తీసుకుంటాను, ఇంకా టైం ఉంది కాబట్టి. బహుశా ఈ పాట తర్వాత నేను రివీల్ చేసేస్తాను మీరు చెప్పే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ కరెక్టా కాదా అనేది. సో keep calling at 972-636-1966.

0: నేను వచ్చేసాను అవుచ్ అనుకుంటూ, అండ్ ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ చెప్పే టైం వచ్చేసింది. మనకి చాలా మంది ఓవర్వెల్మింగ్ గా కాల్ చేసి చెప్పేశారు, స్పెషల్లీ ఈ పాట తర్వాత గెస్ట్ చేయగలిగారు అనమాట. అండ్ ఇవాళటి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, సౌత్ ఇండియన్ యాక్టర్స్ చాలా మంది దే హ్యావ్ యాక్చువల్లీ లెర్న్ దేర్ వాయిసెస్, ఎందుకంటే వాళ్ల సినిమాలలో వాళ్లే పాడారు. అన్ని కాకపోయినా కొన్ని కొన్ని పాటలు పాడారనమాట. అందులో ఇప్పుడు మీరు విన్న కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో తెలుగు యాక్ట్రెసెస్ ఎవరైతే వాళ్ల పాటలు వాళ్లే పాడారో ఆ పాటలు వినిపించాను. సో మొదట మనకి నిత్యా మెనన్, ఆ తర్వాత రాశి ఖన్నా, అండ్ ఐ థింక్ ఐ ప్లేడ్ ఇంకెవరిది వినిపించాను మీకు, అఫ్ కోర్స్ ఇది శ్రీదేవి పాట, నిత్యా మెనన్, ఇంకేటి చెప్పాను, శృతి హాసన్ ఏ వారణాసి సినిమాలో. ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, మమతా మోహన్ దాస్ పాడింది తన పాటలు, స్మిత, భానుమతి గారు వీళ్ళందరూ పాడారు. ఒకవేళ మీరు ఆ పాటలు కూడా వినాలనుకుంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు. బట్ బై ద వే, ఎవరెవరు కాల్ చేశారంటే స్నిగ్ధ, సుధా, రూప, దీప్తి, వాణి, వినోద్, గోపి, గిరిజ అండ్ వినోద్, థ్యాంక్ యూ అండి. సో చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను తిరిగి వచ్చేస్తాను విత్ అనదర్ సెట్ ఆఫ్ సాంగ్స్ అండ్ గేమ్స్. స్టే ట్యూన్డ్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అందరికి నమస్కారం, నేను మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: India vellalemora nenu
8: ippudu India endukura
7: monnattu nunchi okate panti noppira India kelli treatment cheyinchukovalsinde.
1: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu, they have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Prati Vinayaka Chavitiki mana intiki vinayakunni ento bhakti tho teesukovastam, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.

ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్లాన్ చేసినవి చేసినట్టు అనుకున్నవి అనుకున్నట్టు అవుతాయా చెప్పండి? అవ్వవు కదా. బట్ అలా అని ప్లాన్ చేయకుండా ఉంటామా? ప్లాన్ చేస్తుండాలి. ప్లాన్ చేస్తేనే ఏంటంటే ఒక లుకింగ్ ఫార్వర్డ్, ఒక జాగ్రత్త, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ప్లాన్ చేసిన వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైప్ అండ్ హ్యాపెన్ దట్ థింగ్స్ అట్ దట్ టైమ్ హ్యాపెన్. సో అలాగే ఇప్పుడు కూడా ఈ పాటలు, ఈ సెగ్మెంట్ లో కూడా ఆటలు, పాటలు, మాటలు అంటే కేజీఎఫ్ కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ కంటిన్యూ అవుతుంది 7 PM వరకు. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టిల్ 7 PM విత్ మీ ఆర్జే కల్పన. ఈ లోపల మీరు ఎవరైనా ఏదైనా పాటలు వినాలన్నా, వినిపించాలన్నా కాల్ చేసి చెప్పేసి వచ్చి మా స్టూడియోకి 9726361966 కి. ఇప్పుడు ఒక పాట లైనప్ చేశాను. ఇది యాక్చువల్లీ రిక్వెస్ట్ సాంగ్. మమతా మోహన్ దాస్ పాట వినిపించమన్నారు వినోద్ గారు. సో హియర్ వి గో. మమతా మోహన్ దాస్ కూడా ఆవిడ పాటలు కొన్ని సినిమాలలో ఆవిడే పాడతారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీ ఫ్రమ్ యమదొంగ. హియర్ వి గో వినోద్ గారు మీకోసము అండ్ మరియు అందరి కోసం కూడా. అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ పాటని.

యమదొంగా మూవీ నుంచి వినేశారు వినోద్ గారి కోరికపై. అండ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ అందరికి, వాట్ గోస్ అప్ అండ్ డౌన్ బట్ స్టిల్ డస్ నాట్ మూవ్ ఎట్ ఆల్. పైకి వెళ్తుంది, కిందికి కూడా వస్తుంది, కానీ అస్సలు కదలదు, ఏమిటది? తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 972-636-1966 కి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ $29 కి మాత్రమే మీ నవ్వు చక్కగా పూర్తిగా మీరు పొందచ్చుకోవచ్చు. ఏంటంటే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు అందిస్తున్నారు $29 కి మాత్రమే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే. సో అలాంటప్పుడు మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఆ మార్గం మీ చేతిలోనే ఉంది కదా. సో మిస్ అవ్వకుండా కాల్ చేయండి 972-484-5400. ఐ రిపీట్, 972-484-5400, or visit them at 3234 Forest Lane, Dallas. Also, restaurant owners, slow hours unnayani, two less walk-ins unnayani kangar padakunda, dealsbanana.com ki meer visit cheyochu. This is a platform where restaurant can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. కాకపోతే రెస్టారెంట్ ఓనర్స్ కి ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ అండ్ దర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్ దాట్స్ ద బెస్ట్ పార్ట్. ఇంకా ఏంటంటే ఫస్ట్ 50 రెస్టారెంట్ ఓనర్స్ కి 3 మంత్స్ వరకు ఫ్రీ గ్రోత్ ప్లాన్ అందిస్తున్నారు వాళ్ళు. So, listen, Induku, just reach out dealsbanana.com and give them a chance to become a partner and start turning your offers into more walk-ins. That is dealsbanana.com. Question again to all the listeners. Paiku velthundi, kindiki kuda vastundi, kani assalu kadaladu. Yemidadi? తెలుసుకొని కాల్ చేయొచ్చు, తెలిస్తే కూడా కాల్ చేసేయచ్చు అట్ 972-636-1966 కి.

నేటి సిద్ధార్థ మూవీ నుంచి విన్నారు. చాలా మంది నార్త్ ఇండియన్ యాక్ట్రెసెస్ కూడా సౌత్ ఇండియాలో నటించారు. తర్వాత ఇప్పుడేంటంటే మనకి నెగటివ్ రోల్స్ కింద చాలా మంది నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాలో నెగటివ్ రోల్స్ కూడా వేస్తున్నారు, తమిళలో తెలుగులో చాలా మంది ఉన్నారు. బట్ ఈ మూవీ నేటి సిద్ధార్థలో ఆయిషా జుల్కా ఎవరైతే ఇండియా హిందీలో నటించిందో తను ఈ సినిమాలో నటించింది అన్నమాట. ఆ సినిమా నుంచి మీరు విన్నారు. అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ప్రస్తుతానికి స్టూడియోలో 4:46 అయింది. అంటే ఆల్మోస్ట్ చాలా మంది వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఈ టైంలో లాగ్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో ఒకవేళ మీ మేనేజర్ మెసేజ్ కొట్టి నాకు ఈ వర్క్ ఒకటి కావాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే వర్క్ కావాలి అంటే మీరేమి చేస్తారు, ఏమి చేయగలరు ఆలోచించి చెప్పేసేయండి. ఇంకా 15 మినిట్స్ ఏ ఉంది, లాగ్ ఆఫ్ అయిపోదామని మీరు ప్లాన్ లో ఉన్నారు. ఆ ప్లాన్ ని తెహస్ నెహస్ చేయడానికి మీ మేనేజర్ మెసేజ్ పెట్టేసి ఇంకో ఈ పని కొంచెం అర్జెంట్ గా ఉంది, 15 ఎండ్ ఆఫ్ ద డే వరకు కావాలి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే ఏమిటి, ఇంకొక 15 మినిట్స్ అయిపోతుంది. వాట్ వుడ్ బి యోర్ రిప్లై టు యోర్ మేనేజర్? కాల్ చేసి చెప్పేసి 9726361966. మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు మాతో 9726361966 కి. అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం రాలేదు, థర్మోమీటర్ అని చెప్పారు ఇందాక చిన్నారిస్ అని, బట్ అది దాట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ బికాస్ థర్మోమీటర్ గోస్ అప్ అండ్ డౌన్ బట్ యూ కెన్ సీ దట్ మర్క్యూరీ లెవెల్ ఏదైతే ఉంటుంది పైకి కిందకి వెళ్ళడం మనకు కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ గోస్ అప్ అండ్ గోస్ డౌన్ బట్ కమ్స్ డౌన్ యాక్చువల్లీ గోస్ అప్ అండ్ కమ్స్ డౌన్ బట్ స్టిల్ డస్ నాట్ మూవ్. పైకి వెళ్తుంది, కింది కూడా వస్తుంది, కానీ అస్సలు కదలదు. ఏమిటది ఆలోచించండి, చేంజ్ చేసిన తర్వాత కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల మీకు చెప్పాల్సింది, టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలి శెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్ on Saturday, October 17th from 12 noon to midnight at Co America Center, located at 2601 Avenue off the Stars, Frisco, Texas. And here is the best part. Entry kaanivandi, parking kaanivandi, this is absolutely free. So family and friends to kalisi, Batukamma and Dasara celebrations ni full on enjoy cheyochu October 17th na at Co America Center dagara. గుర్తుంటుంది కదా డేట్, అక్టోబర్ 17.

0: senza che mari mandrà la vita per te va di lei xamenti.
1: ఈ పాట వింటే మీకు ఏ హాలీవుడ్ లో ఒక పాట గుర్తొస్తుంది చెప్పండి, చెప్పండి చెప్పండి తెలిస్తే. బై ద వే మనకు ఆన్సర్ వచ్చేసింది, కాల్ చేసేసి రూపా గారు చెప్పేశారు, వాట్ గోస్ అప్ అండ్ కమ్స్ డౌన్ బట్ స్టిల్ డస్ నాట్ మూవ్, దాట్ ఇస్ స్టేర్స్, మెట్లు పైకి వెళ్తుంది కింది కూడా వస్తుంది కానీ కదలదు, అసలు కదలదు. రూపా, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ బై ద వే ఇంతకు అడిగిన క్వశ్చన్ కి ఒకవేళ ఇంకొక 10 నిమిషాలు మీరు లాగ్ ఆఫ్ అయ్యే ప్లాన్ లో ఉన్నారు, అప్పుడు మీ మేనేజర్ వచ్చి ఒక పని ఉంది చాలా ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు చెయ్యాలి అని అంటే మీరేం చేస్తారు? మనకి రావు గారు అయితే చెప్పేశారు, మరి కరెంటు పరిస్థితిని బట్టి చేసేయడమే బెటర్ అని అంటారు. కానీ జెన్జీస్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? హాయ్ సార్, ఎండ్ ఆఫ్ ది డే, ఓ ఐ వాజ్ ప్లానింగ్ టు లాగ్ ఆఫ్ ఇన్ 15 మినిట్స్ అని అంటే, అంటే పని ఇంపార్టెంట్ కదంటే, ఇంపార్టెంటే మరి ఎండ్ ఆఫ్ ద డే ఈఓడికి ఎందుకు చెప్పారు, బీఓడికి చెప్పొచ్చు కదా అని అంటే, బీఓడి అంటే ఏమిటి, బిగినింగ్ ఆఫ్ ది డే లో చెప్తే చేసేదాన్ని కదా. ఫైనల్లీ మేనేజర్ దిగొచ్చి మరి పోనీ ఎంతకెప్పుడు చేస్తావంటే, ఆలోచించి అటు ఇటు చూసేసి నేను డే ఆఫ్టర్ టుమారో బీఓడికి చేస్తానంటే, డే ఆఫ్టర్ టుమారో బీఓడి అంటే ఎల్లుండి బిగినింగ్ ఆఫ్ ద డే లో చేయడం స్టార్ట్ చేస్తాను అని జెన్జీస్ అంటారు. మీరు ఒప్పుకుంటారు? బికాస్ ఒపీనియన్ ఇటు ఉండడం మంచిదే. అండ్ నిజంగా కూడా ఒకవేళ 10 నిమిషాలు లాగ్ ఆఫ్ అవుతున్నప్పుడు మేనేజర్ అయినా ఆలోచించాలి కదా, వాళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, వాళ్ళు కూడా వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్షింతలు పడతాయి కదా. బట్ ఎవరి ఆలోచన వాళ్ళది, పని నిజంగా ఇంపార్టెంట్ అంటే చేయక తప్పదు అనుకోండి. బట్ దాట్స్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ జెన్జీస్ అండ్ మనం ఆలోచించే విధానం బట్టి. మీరేమంటారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 9726361966 అంటే, ఒకవేళ ఇంకా కాసేపట్లో లాగ్ ఆఫ్ అయ్యే ప్లాన్ లో మీరుంటే అప్పటికప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చి మీ మేనేజర్ మెసేజ్ పెడితే మీరు ఏమి చేస్తారు? ఇంకోటి చేయడానికి మనకి డాలస్ లో ఇంకా చాలా ఈవెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద ఈవెంట్ ఈస్ ఐఫా ఇంజిన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్స్ అ స్పెషల్ కార్నాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్, విద్వాన్ సాయి రక్షిత్ ఆన్ వయలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగం అండ్ విద్వాన్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘటం. ద పర్ఫార్మెన్స్ ఈస్ ఆన్ సాటర్డే September 26th at 4:30 PM at the Collin County College Mekini Campus Conference Center దగ్గర ఉంది, located at 2400 Community Avenue, Mekini. IFA events are free for members. Remember, IFA events are free for members, so reserve your tickets through the IFA DFW website. Date గుర్తు పెట్టుకోండి, this is happening Saturday, September 26th at 4:30 PM at the Collin College Mekini Campus Conference. మనకి బ్రేక్లు వస్తూ ఉంటాయి, పాటలు కూడా వస్తుంటాయి అండ్ కబుర్లు కూడా నడుస్తూ ఉంటుంది. ఇవాళ కవరించే టాపిక్ ఏమిటనేది నేను బ్రేక్ కి అటుపక్క మీకు తిరిగి చెప్పేస్తాను. బట్ ఈ లోపల కేజీఎఫ్ అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ నేపథ్యంలో ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966. ఈ క్లిప్పింగ్ వినిపించి నేను బ్రేక్ లోకి వెళ్ళిపోతాను. అండ్ బ్రేక్ లో కూడా మీ ఫోన్స్ తీసుకుంటాను, గుర్తుపెట్టుకుని నంబర్ 9726361966. సినిమా పేరు
2: వస్తాడు, ఈ పాడుగా డబ్బు తీసుకుని చక్కెస్ ఉంటాడు
3: అని. అలాంటి ఆయన కాదు, ఆయన తప్పకుండా వచ్చేస్తారు.
4: ఏం తప్పేది,
2: వాడు పక్క జబులు కొట్టరకం దొంగ, రాస్కల్, చోర్.
3: ఆయన దొంగ ఉండొచ్చు కానీ అసలు ఎందుకు దొంగగా మారారని మీకు తెలియదు. ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మకు బాగా జబ్బు చేసింది, మందులు కొనడానికి కూడా డబ్బు లేదు, ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇక తప్పనిసరిగా మందుల షాప్ లో మందులు దొంగతనం చేసి పారిపోతూ ఉంటే ఆయన పోలీసులు పట్టుకుని పోస్టల్ స్కూల్లో వేశారు. ఆ విధంగా ఆయన దొంగగా మారాల్సి వచ్చింది కానీ కావాలని కాదు.
1: నేను కూడా అలాంటిదాన్ని కాను, ప్రామిస్ చేశాను కాబట్టి నేను కూడా వచ్చేస్తాను, కాకపోతే బ్రేక్ తర్వాత. ఈ బ్రేక్ లో కూడా మీరు కాల్ చేసి చెప్పేసి వచ్చు నంబర్ 9726361966. ఇప్పుడు మీరు విన్న సినిమా పేరు ఏమిటి, అగైన్ 9726361966.
5: Tick tick radio Surabhi time check studio lo time 5 pm

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఇండియాకి టెలిపో అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support at mypursue.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ప్రస్తుతానికి స్టూడియోలో 5:04 అండ్ యూజువల్ గా 5 o'clock తర్వాత గోల్డ్ రేట్ ఎంతో నేను చెప్తాను కదా. సో ఆ గోల్డ్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది అని అంటే మనకి మామూలుగా రూపీస్ పెట్టి చూస్తే గనుక అసలు పెరిగిపోతుంది అనుకోండి ఇలా ఠపాఠపాఠపా పెరిగిపోతుంది. సో అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్ లో అయితే 15,200 నుంచి 16,000 దాకా ఉంది పర్ గ్రామ్. రిమెంబర్ 24 క్యారెట్స్ పర్ గ్రామ్ అంటుందన్నమాట. అదే గనుక మీరు యూఎస్ డాలర్ లో గనుక చూస్తే బిస్కెట్ రేట్ గనుక చూస్తే అదెంత ఉంది కూడా నేను చెప్పేస్తాను. రైట్ నౌ ఐ మీన్ బిస్కెట్ రేట్ చెప్తున్నాను కాబట్టి $4,286 గోల్డ్ రేట్. అండ్ వెదర్ మనకి వర్షం చెప్పాను కదా నిన్న కూడా, వర్షం పడే ఛాన్సెస్ ఎక్కడా లేవు కానీ ఇక్కడ నా ఫోన్ లో మాత్రం 30% ఛాన్స్ చూపిస్తుంది. ఇవాళ మరి పడుతుందో పడదో దైవదినం సర్వీసో మనకు తెలియదు. బట్ సండే రోజు కూడా 38% ఛాన్స్ చూపిస్తుంది. దెన్ ట్యూస్డే అండ్ వెనస్డే ఆల్సో 50% ఛాన్స్. పడితే బాగుంటుంది, వెనస్డే 75% ఛాన్స్ ఉంది. మనకి కావాలి నిజంగా వర్షం అనేది పడితే బాగుంటుంది. అలా చాలా ప్లేస్ లో అసలు మనకు ఓకే గానీ మనం ఏదో మనుషులు కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని ట్యాప్ ఓపెన్ చేసి తాగుతాం కానీ ఎప్పుడు డ్రైవ్ చేసి వెళ్తున్నప్పుడు పక్షులను చూసే నాకు జాలేస్తుంది. పాపం ఈ బాతులు మామూలుగా ఈ లేక్ లో వెళ్తూ ఉంటాయి, పక్షులు అలా ఎగురుతూ ఉంటాయి, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయంటా అని చూస్తే జాలేస్తుంటుంది అనమాట. But this is nature, you know, ఏం చేయగలము. And coming back to the topic, 5 o'clock తర్వాత టాపిక్ ఏంటో చెప్తున్నాను కదా, ప్లానింగ్. అసలు ప్లానింగ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? మామూలుగా ఒక డైరెక్షన్ అనేది ఉండాలి, కొంచెం టైం సేవ్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక చెయ్యాలా వద్దా చేయగలమా లేదా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ లేకుండా ఏంటంటే ప్రతి పని చేయడానికి ఒక ప్లానింగ్ అయితే తప్పకుండా ఉండాలి. కొన్నిసార్లు ప్లాన్ చేసినా ఆ పని అవ్వదనుకోండి, కాకపోతే అవ్వట్లేదు కదా అని ప్లాన్ చేయకుండా ఉండలేం కదా. సో ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకెంత ఇంపార్టెంట్ అండ్ మీరు ఏదైనా పని చేసేటప్పుడు ప్లాన్ చేస్తారా అండ్ దాని వెనకాల నిజంగా అంత థాట్ పెట్టి ఆలోచిస్తారా? అంటే మనకి ఈవెంట్స్ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఏమైనా పనులు చేయాలా, లేకపోతే దానికి నిజంగా ఒక గోల్ ఉందా లేదా, స్పెసిఫిక్ గా ఉన్నామా లేదా, డబ్బులు సరిపోతాయా లేదా, ఎవరు చేయాలి ఆ ప్లానింగ్, మనం చేస్తామా, ఎవరెవరిని మనం ఇంక్లూడ్ చేయాలి, కలిసి చేద్దామా, ఇలాంటివన్నీ చాలా స్ట్రాటజీస్ మనం లాజిస్టిక్స్ ఆలోచిస్తూ ఉంటాం. బట్ హౌ ఇంపార్టెంట్ ఈస్ ప్లానింగ్ టు యూ? ఎస్, టు యూ. తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966 కి. అండ్ రణ బలి మూవీ నుంచి ఈ పాట మనం మొన్నటి వరకు జస్ట్ 1 మినిట్ విన్నాము, ఇప్పుడు మొత్తం పాట రిలీజ్ అయిపోయింది. సో విని ఎంజాయ్ చేసేద్దాం. ఏందయ్యా

రణబాలి మూవీ. వాయిస్ మీరు గుర్తుపట్టే ఉంటారు కదా, శ్వేతా మోహంది మెలోడియస్ పాట వాయిస్ లో విన్నారు అలాంగ్ విత్ అజయ్ గోగ్వాలి. అండ్ ఆ వాయిస్ ని బట్టి ఈజీగా చాలా మంది గెస్ట్ చేసేవచ్చు, మరాఠీ వాయిస్ లాగా ఉంది. ఎస్, ఈజ్ అ మరాఠీ సింగర్ అండ్ ఈ పాట రణబలి మూవీ నుంచి. అండ్ రిలీజ్ అవబోతుంది అక్టోబర్ 16th నా, మనకి దసరా టైంలో ఆ టైంలో రిలీజ్ అవబోతుంది. పాట అయితే చాలా బాగుంది అండ్ సినిమా కూడా బాగుంటుందని ప్రొడిక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ వచ్చాక చూసాక తెలుస్తుంది కదా ఎలా ఏమిటి ఉంటుంది అనేది. బట్ ఓటీటీ మీద ఏమేమి సినిమాలు నడుస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఏమిటి అది కూడా వివరాలు ఇచ్చేస్తారు. ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటి అంటే, మనకి ఇందాక దివ్య గారు కూడా అదే చెప్పారు, ప్లానింగ్ అనేది ఉండాలి లైఫ్ లో, తప్పకుండా ఉండాలి. ఒక లాజిస్టిక్స్, ఒక లాంగ్ టర్మ్ గోల్, షార్ట్

0: గోల్, టు లిస్ట్ అనేది ఏమి చేయాలి అంటే ఒక డైరెక్షన్ అనేది ఉండాలి కదా, రోడ్ మ్యాప్ అనేది ఉండాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అంటే. అఫ్ కోర్స్ అది జరుగుతాయా జరగవా అనేది వేరే విషయం, కానీ రోడ్ మ్యాప్ అనేది తప్పకుండా ఉండాలి ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా లైఫ్ లో అయినా. బికాస్ ఇట్ హెల్ప్స్ ఒక మనిషిని ఒక విషయాన్ని ఒక పనిని ఆర్గనైజ్ చేయడానికి, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి దాని గురించి ఆలోచించడానికి, ఒక గోల్స్ ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది. అందుకని ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఆఫ్ కోర్స్ మనకు ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది కదా, మనకి చాలా మంది ఇన్స్టాలో అక్కడో ఇక్కడో చూసే ఉంటారు, వాట్ థింగ్స్ అట్ వాట్ టైం హ్యాపెన్ that things at that time happen. But aina planning anedi chestu undali. Kshanakshana movie nunchi vinipichanu oka clipping and chaala mani call chesaru maniki Usha garu, Anuradha garu, Gayatri garu and Ushodaya garu. పేరు చాలా బాగుంది. ఎస్, అసలు క్షణక్షణ మూవీలో జస్ట్ కొంచెం క్లిప్పింగ్ వినిపించినా చాలు పిట్టే పసిగట్టేస్తారు చాలా మంది. ఇంటికి అతిథులు వస్తే మనం ఏం చేస్తాము, ఇల్లు క్లీన్ గా ఉంచాలని అనుకుంటాం కదా, దాంతోపాటు ఇంకేం చేస్తాం, ఒకవేళ వచ్చే టైంని బట్టి సాయంత్రం అయితే టీ కాఫీ ఇద్దాం అనుకుంటారు, ఇంకా రాత్రి అయితే డిన్నర్ అనుకుంటారు, మధ్యాహ్నం పూట అయితే లంచ్ కి రమ్మంటారు, పొద్దున పూట అయితే బ్రేక్ఫాస్ట్ అంటారు, అలా టైంని బట్టి మనం ఏదో ఒక ప్రిపేర్ చేస్తాము కదా. కానీ కొంతమంది ఇంటికి వస్తే అసలు ఏమి ఆఫర్ చేయడం కాక వాళ్లు తెచ్చుకుంది తిన్నా కూడా వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే తింటుంటే టక్క టక్క టక్క కట్లరీ సౌండ్ వస్తుంది, వాళ్ళకి నచ్చదు. అండ్ బై ద వే వాళ్ళ వంట వాళ్లే వండుకొని తింటారట. ఎవరా మహానుభావుడు, ఇంటర్వ్యూలు చూస్తే మీకు తెలిసిపోయే ఉంటుంది. బట్ ఎనీవే ఇప్పుడు మాత్రం ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఈ సినిమా పేరు ఏమిటి తెలిసి కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966. ఇక్కడ మాత్రం అతిథి వచ్చారనేసి అసలు వివాహ భోజనం లాగా వడ్డించేశారనమాట. తర్వాత ఏమవుతుందో సినిమా చూసిన వాళ్ళకి తెలిసిపోయింది.
1: బట్
0: సినిమా
2: అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లా కూర్చో, వేడి చల్లారే లోపల పనిగా అనేవాళ్ళ.
1: అలాగే అండి, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి.
3: ఎందుకుండదు, మీకు కొంచెం దగ్గర అయ్యాడు కదా. ట్రైన్ లో పరిచయం అండి, ట్రాక్ లో లాడని ట్రై చేస్తున్నాడు. అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను అమ్మంటావా? కోయిన్సిడెంట్లీ గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్లీ.
4: ఆపండిరా మీ కుసుకుసులు, పెళ్లి ఎవరికైనా
3: కర్మ.
0: అలా ఈ సినిమా పేరు ఏమిటి ఇప్పుడు నేను అన్నాను కదా. ఓకే, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? దాట్ ఈస్ రైట్, మర్యాద రామన్న. అండ్ అలాగే మర్యాద రామన్న కాకపోయినా కొంతమంది ఇంటికి వస్తే అంత మర్యాద చేయరు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని తిన్నా కూడా నచ్చదట. ఆ మనిషి తెలుసా మీకు? ఒక జస్ట్ వేగ్ గెస్.
5: ఏంటండి
0: వేగ్ గెస్ ఏమైనా అంటే, ఒక టాలీవుడ్ సెలబ్రిటీనే ఎవరై ఉంటారని అనుకుంటున్నారు?
5: అంటే రియల్ లైఫ్ లో అంటున్నారా?
0: రియల్ లైఫ్ లో ఆయన స్వయాన చెప్పారనమాట ఇంటర్వ్యూలో, నేను ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయను, వాళ్ళు పోని తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్ తెచ్చుకొచ్చినా నా ముందర తినడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే కట్లరీ సౌండ్ వస్తే నాకు నచ్చదు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే తినేసి వెళ్ళిపోవాలి, బట్ ఆయన మాత్రం వండుకునేది ఆయననే తినేస్తారనమాట. ఏమన్నా ఒక గెస్ చేయగలరా, జస్ట్ వేగ్ గెస్? అయ్యో కాదు కాదు, బ్రహ్మానందం గారు కాదు. ఐఎమ్ షూర్ బ్రహ్మానందం గారు ఆఫర్ చేశారు అనుకుంటున్నాను, బట్ ఎనీవే ఆయన ఎవరో చెప్తే సార్. బట్ మర్యాద రామన్న ఇస్ ద రైట్ ఆన్సర్ ఉషా గారు, బట్ ఆ క్లిప్పింగ్ ప్లే చేస్తే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు వినండి, మీకే తెలుస్తుంది ఎవరు ఈ మాట అన్నారు.
6: మేమందరం మీ ఇంటికి వచ్చాం అనుకోండి, మీరేం
7: పెట్టారు? నేను ఎప్పుడు ఎవరిని ఇంటికి భోజనానికి పిలవను, ఎవరిని వస్తే ఆఫర్ కూడా చేయను, ఎందుకంటే నాకు అసలు టేబుల్
6: మీద
7: సే నో, బట్ ఐ వోంట్ లైక్ ఇట్.
6: సో ఫోన్ చేసి రావడం బెస్ట్ అనమాట. వర్మ గారి
7: ఎవరు వచ్చినా ఎప్పుడు భోజనం ఆఫర్ చేయను, నేను ఉన్నది కూడా నేనే తింటాను, నా ఒక్కడికే ఉందని చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి పెట్టినప్పటి నుంచి.
0: చెప్పండి అండి, మీరేమంటారండి పవన్ గారు?
8: సినిమా పేరు చెప్పేసారు గానీ మీరు అడిగి నా గెస్ట్
0: ఎవరనుకుంటున్నారు? ఓకే, ఫోన్ కట్ అయిపోయింది. హలో అండి,
5: తొందరపడి ఒకవేళ ముందుకు వస్తుందని నేను ఎప్పుడు చెప్పండి వెళ్ళాడు కదా ఇప్పుడు విన్నాను ఆర్జీవి గారి.
0: అటుపక్క మర్యాద రామన్ అయితే ఇక్కడ అరే మర్యాద రామన్నకి రామయ్య అన్నమాట. ఓకే
5: ఆయనకి ఎవరు కూడా చెప్పదండి చనిపోవడం.
0: అయ్యయ్యో ఓకే ఓకే నెక్స్ట్ కాలర్ కూడా తీసుకుందాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఉషా గారు. ఓకే ఓకే మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి మీ పేరు చెప్పండి.
9: నా పేరు కమల అండి.
0: కమల గారు చెప్పండి.
9: ఆర్జీవి గారండి
0: గొంతు గుర్తు పట్టేశారు అయితే. ఓకే మీ ఇంటికి
9: విన్నాను నేనే ఇంటర్వ్యూ చూశాను అన్నమాట వెన్నా ఐడియా వచ్చింది.
0: ఓకే ఓకే సో కమల గారు మీ ఇంటికి వస్తే నేను నా డబ్బా తీసుకురానా లేకపోతే తినేసి రమ్మంటారా? ఫుడ్ ఆఫర్ చేస్తారా? ఓకే అయితే మనం ప్లాన్ చేసుకుందాం. అయితే లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఓన్లీ. అంతే కదండి దాదాపు ఎక్కువ శాతం వరకు ఏంటంటే ఎవరిని ఇంటికి వస్తే ప్లాన్ చేసి వచ్చినా ప్లాన్ చేయకుండా వచ్చినా ఏదో ఒకటి చిన్న చితకు ఏదో ఒక ఆఫర్ చేస్తాం టైం బట్టి. చాయ్ తగిలండి, కాఫీ తగిలండి, బిస్కెట్ అన్న తినండి, ఏదో మనకి ఈజీగా ఉంటుంది. అలానే మనకి ఫుడ్ ఆఫర్ చేయను అండ్ మీరు తిన నాకు నచ్చదు కట్లడి సౌండ్ వస్తుంది అంటే ఒక్కొక్కలాగుంటారు ఏం చేస్తాంలేండి. కానీ బట్ ఎస్ మర్యాద రామన్న ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ లెట్ మీ ప్లే అనదర్ సాంగ్. ఈ పాట వినిపించే ముందర లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ ద 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా ఫీచరింగ్ రెనౌండ్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కే వర్మ. ద ఈవినింగ్ విల్ షో కేస్ ఎక్స్క్విజిట్ ఇండియన్ కుటోర్ అండ్ ఆర్టిస్ట్రీ ఆల్ వైల్ సపోర్టింగ్ హంగర్ మిటావ్ and it's working to fight hunger through local food banks. The dress code, remember, there's an attire, Indian formal or black tie, and this is an adult-only event. For tickets and more information, visit silkthreadsfundraiser.com. And by the way, this is happening on October 3rd at 7 p.m. at Hotel Indigo Los Colinas in Irving. Remember again, the 14th annual Silk Threads Charity Gala, the Tapestry of Dreams, is happening Saturday, October 3rd at 7 p.m. at Hotel Indigo Los Colinas in Irving. Remember, there's a dress, there's an attire, so adi gurtu pettukoni akka venue ki meeru vellochu anamata.
10: శరణమయ్యప్పా.

0: ఇరుముడి. బేసికలీ ఇదేంటంటే పేరెంటింగ్ స్టైల్స్ గురించి, అంటే సొసైటీలో ఏ కండిషన్స్ ఎలా ఉంది, అమ్మాయిని ఎలా పెంచాలి, సైలెంట్ గా ఉండాలా, లేకపోతే ఉన్న విషయం ఎక్స్ప్రెస్ చేయాలా, బట్ ఎన్నిటి మీద అంటే భయం లేకుండా పెరగాలి అనేది నేర్పించడం గురించి ఉందన్నమాట ఈ మూవీ. అండ్ ఆల్సో ఏంటంటే మనుషులు అనేది మారుతారు అనే ఒక ఆశ ఒక ఫేత్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో డిపెక్ట్ చేశారు. అంటే ఇందులో మనకి ఈ త్రినాథ్ అంటే మరి ఎవరు కదా, రవితేజ గారు, ఆయన ఆల్కహాల్ కి అలవాటు పడతారు కానీ ఎలా సిచ్యువేషన్ కి తగ్గట్టు తర్వాత మానేస్తారు. అంటే నిజంగా మనం గట్టిగా అనుకుంటే, ప్లాన్ చేస్తే, మనసు గనక మనం గట్టిగా పెట్టుకుంటే వీ క్యాన్ చేంజ్. మనుషులు మారరు అనేసి ఒక సామెత, మాటలు క్యాషువల్ గా అనిస్తారు కదా, బట్ దట్స్ నాట్ ట్రూ. నిజంగా మనం అనుకుంటే మనం మారగలము. ఇరుముడి మూవీ నుంచి విన్నారు ఈ పాట. మీరు అలాగే ఇంకేమైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా, ఇవాళ ఏమన్నా బర్త్డే యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ టు యూ. ఈ సంబంధించి మీరు అన్న పాటలు వినాలంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేసేయండి అదే నంబర్ కి. నంబర్ గుర్తుంది కదా, 9726361966.
1: నేనయ్యా, అది కన్నారావు స్పీకింగ్.
2: గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది ఉన్నారా?
1: వింటది స్పీకర్.
2: నేనయ్యా, ఏంటి విషయం?
1: ఆ వరుస ఎప్పుడు వస్తుందా?
2: ఇప్పట్లో రాదయ్యా.
1: ఎందుకని?
2: చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు.
1: సరిగ్గా చెప్ప.
2: రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆడుకోవచ్చు, ఒడియా కూడా పెట్టుకోవచ్చు.
1: చల్లని వీరేసుకోవచ్చా?
2: నీకు ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేదు.
1: సర్లే గానీ 48 గంటల తర్వాతైనా వరుసం వస్తుందా?
2: చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు, ఒక వేలు పెట్టుకో. వస్తుందయ్యా, 48 గంటల 6 నిమిషాల 20 సెకండ్లు.
1: గ్యారంటీగా వస్తుందా?
2: 100% వస్తుంది. నా వేరెప్పుడు నన్ను మోసం చేయదు.
1: బాబు, ఇన్ని విధ ప్రశ్నలు అడిగావు కదా,
2: నేను ఒక్కటి అడుక్కోనా?
1: అడుక్కా.
2: ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు?
1: ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు.
3: ప్రేమ విత్తనం అని చెప్పు.
0: ప్రేమ విత్తనం అట. సో ప్రేమ విత్తనము మనం ఎక్కడెక్కడ నాటొచ్చో మనకు తెలియదు కానీ, బట్ వర్షం పడుతుందా లేదని ఇందాక చెప్పినట్టు మరొకసారి చెప్పబోతున్నాను. ఇవాళ 40% ఛాన్స్ అయితే ఉంది మనకి. ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పినట్టు కాదు, మనకి ఇక్కడ వెదర్ ఛానల్ కూడా చెప్పేస్తుంది సాయంత్రం కాసేపట్లో వర్షం పడుతుందని. నిజంగా అది ఎంత నిజమో తెలియదు. బట్ సండే కూడా ఉంది 38% ఛాన్స్, అండ్ ట్యూస్డే 55% ఛాన్స్, అండ్ వెడ్నెస్డే 75% ఛాన్స్. పడాలండి వర్షం, పడాలండి, మనకి వర్షం కావాలండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆనియర్ ఉన్నారు, మీ పేరు? కదా అండి, నేను అందుకని 100 సార్లు ఏదైనా పనులు చెప్తే అయిపోతుందట. సో నేను బహుశా నిన్నటి నుంచి వాళ్ళకి 100 సార్లు అనుంటాను, అందుకని వాళ్ళ కాస్త పడే సూచనలు ఉన్నాయని అనుకుంటున్నాను. అంతే అంటారా? సో మీ సినిమా పేరు చెప్పేశారు మొత్తానికి. అంతేనండి, మరి పవన్ గారా మాట్లాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే వింటుండండి, వినిపిస్తుండండి రేడియో సుర్బి. థ్యాంక్ యూ పవన్ గారు. ఓకే, సో వర్షం సినిమా నుంచి క్లిప్పింగ్ మీరు విన్నారు, అండ్ వర్షం పడుతుందా లేదా ప్రెడిక్ట్ కూడా మనం చెప్పేశాం, ఫోర్కాస్ట్ కూడా చెప్పేశాం, ప్రెడిక్ట్ కాదు ఫోర్కాస్ట్ చెప్పేశాను. బట్ బై ది వే, లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ ప్రెజెన్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026, a special evening of music and dance in support of eye care and vision initiatives on Sunday, October 4th, 2026 at the Irving Arts Center located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Shankar Netralaya. For more information and to support this cause, visit shankarnetralayausa.org. Again, it's shankarnetralayausa.org or call 855-464-8472. 855-463-8472. Music and Dance of For Vision 2026 by Shankar Netralaya. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో, అండ్ వర్షం మూవీ నుంచి ఒక క్లిప్పింగ్ వినేశారు. వర్షం మూవీ నుంచి ఒక పాట కూడా లైన్అప్ చేసేసాను కానీ బ్రేక్ కి అటుపక్క వినిపిస్తాను మీకు. ఈ లోపల మీకు చెప్పాల్సింది అబౌట్ సురభి స్పూక్ అండ్ స్పార్కిల్. గెట్ రెడీ ఫర్ అ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. రేడియో సురభి ప్రెజెంట్స్ స్పూక్ అండ్ స్పార్కిల్. Come dressed to impress and join us for a fun-filled costume contest and trick-or-treat with spooks, surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. And idi jarugabothundi October 10th na Prosper daggara unna Hareli daggara. సో మీ ఫేవరెట్ కాస్ట్యూమ్స్ తీసుకొని వేసుకొని వచ్చేసేయండి అండ్ డెకరేట్ యువర్ ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సుర్భి. నేను కల్పన చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. బ్రేక్ ఎటుపక్క వర్షం పాట తప్పకుండా వినిపించేస్తాను మీ అందరి కోసం. సో స్టే
2: గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? ఇప్పుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగా 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లని వీరేసుకొచ్చా?
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సస్.
7: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి కమ్బ్యాక్ అవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: ప్లానింగ్ నిజంగా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ లైఫ్ లో అవి జరుగుతా లేదా అని వేరే విషయం. కొన్నిసార్లు మనకి ఏంటంటే అనుకోకుండా బోనస్ వస్తుంది. బోనస్ అంటే ఆబ్జెక్ట్ బోనస్ కాదు, బట్ లైఫ్ లో తెలియని సంతోషం వచ్చేస్తుంది. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు సర్ప్రైజెస్ భలే ఉంటాయి. అండ్ ఒక్కోసారి అలాగే అస్సలు ఊహించినప్పుడు కొన్ని ట్రాజెడీస్ కూడా అలాగే జరుగుతాయి. మొన్న మధ్య ఏంటంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే అన్నదానం చేస్తున్నప్పుడు, అన్నదానం అనేది ఒక మంచి కాజ్, ఎవరైనా ఏంటంటే మంచి ప్యూర్ హార్ట్ తో చేస్తారు, బట్ అన్ఫార్చునేట్లీ అలా అన్నదానం చేసే పెద్ద పెద్ద గిన్నెలలో వంటలు చేస్తారు కదా, చేస్తున్నప్పుడు ముగ్గురు అమ్మాయిలను పట్టుకుని వస్తుంటే వేడివేడి సాంబార్లో ఒక అమ్మాయి పడిపోయింది, అంటే అంత పెద్ద గిన్నె ఉంది, యాక్సిడెంట్ గా స్లిప్ అయిపోయింది పడిపోయింది అనమాట. ఆ తర్వాత ఏమైందో ఐ డి నాట్, ఆ న్యూస్ వరకు నేను వెళ్ళలేదు. కొన్నిసార్లు కొన్ని న్యూస్ ఏమో అక్కడతోనే ఆపేస్తాము, కానీ అది అలాంటి వింటే మాత్రం ఏంటో గుండె తలుకుపోతుంది అనమాట. ఇలాంటివి జరగకుండా బాగుండు కదా అనేసి. సో లైఫ్ లో ఎన్ని అనుకున్నా ఏంటంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, బట్ అలా అని ప్లానింగ్ చేయకుండా ఉండలేం కదా. ప్లాన్ చేస్తే ఏంటంటే నిజంగా మనకి ఒక విజన్ అనేది ఉంటుంది, డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ ప్లాన్ కి మనం డిసిప్లిన్ గా కట్టుబాటులో ఉంటే ఇంకా బాగుంటుంది, మన గోల్స్ ని మనం ప్రాపర్ గా టైం కి అచీవ్ చేయొచ్చు. సో లైఫ్ అనేది వేరేం లేదు, సింపులే. లైఫ్ చాలా సింపుల్, మనం కాంప్లికేట్ చేసుకుంటాం. ఏ పనైనా టైం కి అయిపోతే దానికంటూ డిసిప్లిన్ అంటూ వేరే పెద్దగా ఏమి ఉండదు అన్నమాట. ఏ పనైనా మనం ఆ టైం కి అయిపోవాలంటే ఎప్పుడూ లాంగ్ లాంగ్ టైం ఎగోనే మనం ప్లాన్ చేస్తూ ఉండాలి, ఆ ప్లాన్ మీద మనం స్టిక్ అయి ఉండాలి. సో ప్లానింగ్ లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని ఏది పడితే అలా అదేంటి వీల్స్ లేని పై అలాగే వెళ్ళిపోతూ ఉంటాయంటే అడ్డదిడ్డంగా ఏర్పడి ఉంటే ఎప్పుడో అప్పుడు అవుతుంది, అవ్వకుండా ఉండదు. బట్ ప్లానింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఒక క్లిప్పింగ్, సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పేసండి. అలాగే నేను ఫస్ట్ సెగ్మెంట్ లో ప్లే చేశాను కదా తెలుగు యాక్ట్రెసెస్ ఎవరైతే వాళ్ల పాటలు వాళ్లే పాడేవాళ్లు, అన్ని పాటలు కాకపోయినా చాలా మటుకు పాటలు పాడారు, అందులో భానుమతి గారి పాట ఒకటి వినిపించమని చెప్పారు, ఆ పాట వినిపిస్తాను తప్పకుండా. చాలా పాటలు పాడారు భానుమతి గారు, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అయినా, బట్ అందులో ఒక పాట వినిపిస్తాను. బట్ ఈ లోపల ఒక క్లిపింగ్ వినిపించబోతున్నాను. సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు 972-636-1966 కి.
1: నమస్తే సార్.
2: నమస్తే.
1: నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
2: ఓ 50,000 అప్పు తీరుస్తానండి. వాటేంటి పూటేంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి?
1: 10 మినిట్స్ లో వస్తుంది సార్.
2: 10 మినిట్స్ లో వస్తుంది, 15 మినిట్స్ లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ.
1: ల్యాండ్ అయింది సార్.
2: ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు?
1: టైలర్ షాప్ లో.
2: అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత?
1: అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్.
2: ఓహో, ఇంత డ్రెస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తర్వాత ఫ్లైట్ దూరిపోతుంది.
0: అది మరి ఈయనకి క్లారిటీ కావాలి, కొంతమంది ప్లానింగ్ కావాలి. మరి క్లారిటీ ఉన్నా ప్లానింగ్ ఉన్నా లేకపోయినా ఈ బ్రహ్మి గారు యాక్ట్ చేసిన సినిమా పేరేమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ మీకు అందిచేశాను, ఒకవేళ మీరు గుర్తు పెట్టుకోకుండా ఉంటే మరొకసారి అందిచేస్తాను 972-636-1966. డాలస్ ఫ్రీస్ లిసన్ అప్. వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మేక్ దెమ్ డెలీషియస్ with the grand weekend buffet at India Today restaurant. A delicious spread of your favorites all in one place. And Thursdays just got better with irresistible chats. Weekend equals to buffet, Thursdays equal to chat. Head to India Today restaurant located at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. India Today. Come hungry, leave happy. That's India Today. అండ్ ఇప్పుడు భానుమతి గారు పాడిన ఒక పాట, సినిమా పేరు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పేసి చాలా పాత సినిమా అనుకుంటే 1963 వచ్చింది. బట్ ఒకవేళ మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు. నిజంగా చెప్పాలంటే ప్రేమ అనేది పిచ్చిదే అండి, అదే అంటున్నారు భానుమతి గారు కూడా.

0: అనురాగం సినిమా నుంచి మీరు పాట విన్నారు భానుమతి గారిది, క్వశ్చన్ అడిగాను, మనకి హరి గారు కాల్ చేసి చెప్పేశారు. అలాగే హరి గారు ఇంకొకటి కూడా చెప్పింది ఏంటంటే బ్రహ్మి గారిది మూవీ రెబల్, ఆయన అక్కడ కూర్చొని ఐ వాంట్ క్లారిటీ అని కూర్చుంటారు కదా, అది రెబల్ సినిమాని చేశారు. థ్యాంక్ యూ హరి గారు. అలాగే ఆ లైఫ్ లో ఎన్నెన్నో జరుగుతాయి, కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని మనకి నచ్చవు. కానీ అలా ఏంటంటే పాత విషయాలు మనం మాట్లాడుకుంటుంటే అలా అలా జరుగుంటే బాగుండేది కదా, ఆ ఊహ ఎంత బాగుందో అని అనిపిస్తుంది కదా. అలా మనకి కాలర్ కాల్ చేసి అదే చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఏంటంటే ఆయన స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఒక ఆవిడ ఉండేది, తర్వాత సరే ఎందుకు అనుకోకుండా ఆవిడ మళ్ళీ వెళ్లిపోయారు, ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లిపోయారు. మళ్ళీ కాలేజ్లో మళ్ళీ ఆయన కాలేజ్కే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వెనకాలే కూర్చునేవాళ్లు. సో సమహ మేబీ తెలుసో తెలియకో ఆయన ఇష్టపడ్డారేమో మరి తెలియదు. అండ్ ఆ తర్వాత ఆయనకి మిస్డ్ కాల్స్ రావడం మొదలు పెట్టాయి. మిస్డ్ కాల్స్ రావడం మొదలు పెడితే ఆయన అదేంటో అని అనుకుని ఎత్తలేదు. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ 20 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత ఎప్పుడు అనుకుని ఉంటుంటారు, అరే బహుశా వాళ్ళ నాన్న కాల్ చేశారేమో, మళ్ళీ అప్పుడు నేను అలా యాక్ట్ చేస్తుంటే బాగుండేదేమో, అలా అవుతుంటుంది కదా ఒక సిచ్యువేషన్ లో. మేబీ ఇలా జరుగుంటే బాగుండేది ఏదో మనం అంటాం కదా. కొన్నిసార్లు మా అమ్మ వాడేదన్నమాట, మా తాత మీసాలకి సంపంగిని రాసేవారు అని అంటే, ఇప్పుడు అదంతా మొత్తం పొలాలన్నీ అమ్మేశారు పోయింది అని అంటే ఇప్పుడు కూడా అలా ఉండాలంటే కష్టం కదా అని. అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. సో అప్పుడు ప్లానింగ్ వేరు, ఇప్పుడు ప్లానింగ్ వేరు. కానీ ఎప్పుడైనా ప్లానింగ్ చేస్తేనే మనం ఏంటంటే కొంచెము ఏదైనా ఒక పనిని సాధించగలము, అచీవ్ చేయగలము. మీరేమంటారు, ఏమన్నా కాల్ చేయాలి కదా 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సుర్భి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ చే కల్పన. ఇప్పుడు ఇంకొక క్లిపింగ్ వినిపిస్తున్నాను మీ అందరికీ. ఈ సినిమా పేరు కూడా తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ అది, విచ్ ఇస్
1: 9726166.
2: నేనేదో క్యాజువల్ తీసిన సార్.
1: క్యాజువల్ ఎందుకురా, సీరియస్ గది నేను మొత్తం బట్టలు చెప్తా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టు, ట్విట్టర్ లో పెట్టు, పెట్టి హ్యాష్టాగ్ మీటోన్ పెట్టు. ఎన్సార్ చెప్పాలా బుస్టోడా, తాలు కట్టుకుని లోపల వాడతారు.
2: స్నానం చేస్తుంటే వాటర్ అయిపోయిందిరా, ఏం చేయమంటావు? కామన్ వాటర్ వేసుకోవడానికి
1: అయితే తాలు కట్టుకుని వచ్చిస్తావా?
2: నెక్స్ట్ టైం ఇప్పేసుకొని వస్తాలే.
3: పైన బట్టలు ఆరేసిన, వర్షం రాకుండా చూసుకో.
1: సరే మేఘాల మీద పడకుండా అత్త.
2: సార్ కార్ పోయింది సార్.
1: నన్ను అడిగిపోతున్నారా కార్?
0: వెన్నెల కిషోర్ గారు చిన్న చిన్న క్లిప్పింగ్స్ పోలీస్ స్టేషన్ లో జరుగుతాయి అనమాట ఈ కాన్వర్సేషన్ అంతా. ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. అండ్ ఆల్సో మనం మాట్లాడుకుంటున్నాం ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. మీరేదైనా పని చేసేటప్పుడు ప్లాన్ చేస్తారా, లేకపోతే అబ్రప్ట్ గా ఎలా అయితే అలా ఎలా అయితే చూద్దామని అనుకుంటారా? అంటే ఫ్యామిలీని ఎవరిని డిన్నర్కి పిలవాలన్నా, పెళ్లిళ్లు చేయాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా, స్కూల్లో జాయిన్ చేయించాలన్నా, ఏ పనికైనా ఎలాంటి గోల్స్ ఉన్నా ప్లాన్ చేసి చేస్తారా, లేకపోతే ఏదైతే అవుతుందిలే అని కూర్చుంటారా, ఏమనుకుంటారు? అండ్ వై ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ? డ్రైవ్ చేసే వాళ్ళైనా, ఇంట్లో నుంచి పని చేస్తూ వినే వాళ్ళైనా, ఎవరికైనా క్వశ్చన్ కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966. మీరు ప్లాన్ చేసి అనే పనులు చేస్తారా, అసలు ప్లానింగ్ అవసరమా, లేదా ప్లానింగ్ తో ఉన్న బెనిఫిట్స్ ఏమిటి?

వర్షం మూవీ నుంచి విన్నారు ఈ పాట. మీరు యాక్చువల్లీ బ్రేక్ అటు పక్క వినిపిస్తానన్నాను, కానీ కొంచెం ఆలస్యంగా వినిపించాను. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. అండ్ ఇంతకు ముందు వినిపించిన వెన్నెల కిషోర్ గారి సినిమా పేరు అని మనకు ఆన్సర్ వచ్చేసింది. దేవి గారు కాల్ చేసి చెప్పారు ప్రేమంటే ప్రియదర్శి ఉన్నారు అందులో, అండ్ అందులో సుమకన్కాల గారు కూడా ఉన్నారనమాట. సో ఆ సినిమా నుంచి విన్నారు ఈ క్లిపింగ్. మీరు ఇంకా ఏమైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా ఏమైనా స్పెషల్ బర్త్డేస్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేస్తుంటే మీ అందరికీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ ఫ్రమ్ రేడియో సుర్భి ఫ్రెటర్నిటీ. అండ్ అలాగే మా స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
3: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadura Srinivasa Raju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppataniki Dallas ku vichesi unnaru. Veeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chadavu, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా.com.
7: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
9: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

0: Welcome back to Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana. Meri vinuchinano every Tuesday and Wednesday on the airwaves of 107.9 FM HD3 Low. Radio Surabhi, America Low, Telugu Nesta. Okamai antundi. ఇంకొక అమ్మాయితోటి నీ మొగుడు ఎంత మంచివాడు, అసలు అలాంటి మొగుడు అందరికీ ఎంత బాగుండు అని అంటే ఆయన అంటారు భర్తకి సాయంత్రం వచ్చి భార్యతో అంటారు ఎందుకు అందరికీ నాలాంటి భర్తని కావాలని కోరుకుంటుంటారంటే అప్పుడు భార్య అంటుంది మరి నీకు నాకేంటంటే అత్త మావ లేరు, ప్రాబ్లం లేదు, ఆడపడుచు లేదు అండ్ ఏం పని చేసినాయనంటే నువ్వేమి అడ్డు పెట్టవు, అడ్డు చెప్పవు, చాలా సింపుల్ గా చాలా భోలాగా ఉంటావు. అందుకని ఏంటంటే అలాంటి మొగుడు ఎవరికి కావాలని అనుకోరు చెప్పండి. మరి ఎవరెవరో ఎవరో కాదు, పార్వతి, శివుడు. శివుడు భోలేనాథ్ అని అంటాం కదా. అత్తమావ లేరు, ఏంటంటే ఏ పని చెప్పినా అడ్డు చెప్పరు పార్వతీకి. అలా ఏంటంటే ప్రతి వాళ్ళు శివుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. ఇది ఒక ఫన్ కోసం షేర్ చేసిన విషయమే. బట్ అఫ్ కోర్స్ ఎలా ఉన్నా మనం ఏంటంటే అడ్జస్ట్ అవుతామా లేకపోతే అడ్జస్ట్ చేస్తామా, ఏమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 ఎఫ్ఎం HD3 లో. ఇప్పుడు మీకు క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ 972-636-1966.
1: మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మీరు సంస్కారం లేదా మైనర్స్ లేదా క్యారెక్టర్ లేదా అని తిడతారు. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తా.
2: మనకేం తక్కువ లేదు.
1: దీనికి ఎంత కూడా కళ్ళున్నట్టున్నాయి.
2: దిగు
0: అలా ఈ భార్య భర్త ఏ సినిమాలు నటించారు, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ ఇంతకు చెప్పాక మరొకసారి చెప్పేస్తాను, నో ప్రాబ్లం. 972-636-1966. అలాగే టీ ప్యాట్ బతుకమ్మ, దసరా రాబోతుందండో ఇంకొన్ని రోజుల్లోని, సో టీ ప్యాట్ బతుకమ్మ సెలబ్రేట్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్ అసోసియేషన్స్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిషెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్ on Saturday, August 17th from 12 noon to midnight at Co America Center located at 2601 Avenue of the Stars, Frisco. Inka best part entante ikkada maniki vellalsinaaniki entry ganivandi parking ganivandi absolutely free. Yes, mariti friends tho family tho chakkaga kalisi Batukamma and Dasara celebrations full

సర్కార్ వారి పాట మూవీ నుంచి విన్నారు మీరు. అండ్ మీరు విన్నారు సురభి డిటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. బాగా ప్లాన్ చేస్తాం. ఎలా అంటే ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్ళి ఇవాళ ఏంటంటే ఎట్లయినా మనం క్లాజెట్ క్లీన్ చేసేసుకోవాలి, డిష్వాషర్ పెట్టేసేయాలి, వంట చేసేసేయాలి, చక్కగా కూర్చోవాలి, త్వరగా పడుకోవాలి అనుకుంటూ వెళ్ళాన, త్వరగా పడుకుందాం అని వెళ్ళానా, ఇంటికి వెళ్ళంగానే జరిగింది ఏమిటి అని అంటే ఇంకో ఇది అది సంగతి ఏమిటంటే రీల్స్ మీద రీల్స్ చూస్తూనే ఉండి అరగంట 40 మినిట్స్ 50 మినిట్స్ కనీసం 2 గంటలు స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. కనీసం ఇంకా దానికంటే కూడా ఎక్కువ స్పెండ్ చేస్తారు. రీల్స్ ఉండేది 20 సెకండ్స్ 30 సెకండ్స్ అయినా చూసేది మాత్రం చాలా మంది కనీసం 1 గంట పైన 2 గంటల పైన కూడా చూస్తారనమాట. ఇలా ఉంటుందన్నమాట ప్లాన్ ఒకటి, చేసేది ఇంకోటి. ఏ నిమిషంలో నానా పాటేకర్ అలా నవ్వేశారో వెల్కమ్ మూవీలో ఆ క్లిప్పింగ్ మనకి ప్రతి రీల్ వెనకాల ఉంటూనే ఉంటుంది. తర్వాత ఒక

చిన్నాడు చాయ్ తాగుతూ ఆ చాయ్ కొంచెం చేయి మీద పడి ఇలా నవ్వుతుంటాడు. ఆ రీల్ కూడా మనకి ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం, కనీసం రోజుకి ఒక్కసారిన అతన్ని మనం దర్శించుకుంటాం. ఏమంటారు, మీరేమంటారు? ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద ప్లానింగ్, ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ప్లానింగ్ తో మనకి ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఒక డిసిషన్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎవరెవరిని అంటే ఏమేమి షార్ట్ లిస్ట్ చేయాలి, ఏ పనులు చేసుకోవచ్చు, అంటే ఒక సర్టనిటీ అన్సర్టనిటీ ఉంటుంది కదా, అవన్నీ ఒక రోడ్ మ్యాప్ కింద అలైన్ అయిపోతాయి అనమాట. లేకపోతే అసలు స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది. నేనైతే అసలు నన్ను పిలవాలనగానే ఒక నెల ముందర నుంచి ప్లాన్ చేస్తుంటాను అనమాట, ఏమేమి కొనాలి, ఫుడ్ ఏం వండాలి, ఎలా డెకరేట్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తుంటాను అనమాట. సో నాకేంటంటే దగ్గరకు వచ్చేసరికి అంత స్ట్రెస్ గా అనిపించదు. బట్ అఫ్ కోర్స్ అలా అని అబ్రప్ట్ గా ఎవరినప్పటికప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి చేసి వండేస్తాను, ఇష్టమే గెస్ట్ ని హోస్ట్ చేయడం. బట్ ప్లానింగ్ ప్లానింగ్ ప్లానింగ్, లాజిస్టిక్స్ ని ఒక లైన్ లో పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. అండ్ దానికి ఒక కీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను మీకు ఒక పాట వినిపించబోతున్నాను. అండ్ ఈ పాట సుగాత్రి గారు రిక్వెస్ట్ చేశారు. బై ద వే, నేను ఒక క్లిప్పింగ్ ఏదైతే వినిపించాను, సుగాత్రి గారు కాల్ కూడా చేసి చెప్పేశారు, గీతా గోవిందం సినిమా నుంచి ఆ క్లిప్పింగ్. అది సుగాత్రి గారు, ఈ పాట మీకోసం, 8 వసంతాలు సినిమా నుంచి. హియర్ వీ గో ఫర్ యూ ఆల్ ఎలాంగ్ విత్ సుగాత్రి గారు.

0: 8 వసంతాలు. ఈ సినిమాలో కూడా ప్లాన్ ఒకటి ఉంటుంది, జరిగేది ఇంకో జరుగుతుంది. ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది, బట్ దెన్ ఆయన ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దెన్ షీ ఎండ్స్ అప్ యాక్చువల్లీ హ్యావింగ్ కనెక్షన్ విత్ సంబడీ ఎల్స్ అండ్ ఆ తర్వాత, అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు అలా ప్లాన్ మనం చేసుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు ఇట్ డస్ నాట్ వర్క్ అవుట్. కానీ అలా అని ప్లానింగ్ చేయకుండా మనం ఉండలేము కదా. సో ప్లానింగ్ కున్న బెనిఫిట్స్ ఏమంటే, నిజంగా 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇట్ ప్రొవైడ్స్ డైరెక్షన్, నిజంగా మనం ఒక పాత్ సెట్ చేసుకోవచ్చు, క్లియర్ గా ఎలా వెళ్లాలి, ఏం టార్గెట్ చేయాలి, అండ్ ఎవరెవరికి చెప్పాలి, ఎవరైనా ఇంక్లూడ్ చేయాలి, ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు, ఇవన్నీ ఒక డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదే కాకుండా సర్టనిటీ, స్పెషలీ అన్సర్టనిటీని తగ్గించేస్తుంది. ఎందుకంటే నిజంగా మనం అహెడ్ గా ప్లాన్ చేస్తే నిజంగా దాంట్లో ఉండే రిస్క్లు కానివ్వండి, సొల్యూషన్స్ ఎలా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం కాబట్టి అన్సర్టనిటీని మనం డెఫినెట్ గా మనం తొలగించేసేయచ్చు. ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, బికాస్ ఒక పని చేయడానికి మనం ఒక వైజ్ గా ఆలోచిస్తాం కదా, డబ్బులు ఎంత కావాలి, టైం ఎంత పడుతుంది, ఏమేం ప్లానింగ్ లో పెట్టాలి, ఏం కట్ డౌన్ చేయాలి, ఏమి ఇంకా మనం ఎక్కువ సంపాదించాలి, ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి, ఇవన్నీ ఆర్గనైజేషన్ స్టెప్స్ లో ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్ గా. ఇంకోటి డిసిషన్ మేకింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది, బికాస్ ఒక సాలిడ్ ప్లాన్ ఉందనుకోండి, నిజంగా ఒక అండర్స్టాండింగ్ ఉందని ఏం చేయాలి ఏమిటనేది ఒక ప్లానింగ్ ప్రాపర్ గా ఉండి దాన్ని కమ్యూనికేట్ ప్రాపర్ గా చేస్తే మనం పాత్ ని కూడా ఈజీగా పికప్ చేయగలము అండ్ ముందరికి వెళ్ళగలం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే, దీనివల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. బికాస్ అన్సర్టన్ సడన్ గా ఏదైనా పని మీద పడంగానే మనం 15 మినిట్స్ లో లాగ్ఆఫ్ అయిపోవాలి, మేనేజర్ వచ్చి ఇంకో పని చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే వరకు చేయాలి అని అన్నప్పుడు అఫ్కోర్స్ కొంతమంది దాన్ని ఈజీగా తీసుకుని ఎండ్ ఆఫ్ ద డే కాదు బీఓడీలో, ఈఓడీ కాదు బీఓడీలో చేస్తాము, ఈఓడీ అంటే ఎండ్ ఆఫ్ ద డే అయితే బీఓడీ అయితే బిగినింగ్ ఆఫ్ ద డే అని చేస్తామనేసి ధీమాగా చెప్పేస్తారు. బట్ కరెంట్ సిచ్యువేషన్ కొంచెం అలా లేదు, చాలా మంది కూడా అదే చెప్పారు, ప్రయారిటీని బట్టి మనం ఏంటంటే షిఫ్ట్ చేసుకుంటాం, మన అవసరం కాదా, ఇప్పుడు చేయాలా, తర్వాత చేయవచ్చా, ఈఓడీలో చేయాలా, బీఓడీలో చేయాలా అనేది ఆలోచిస్తాం. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్లానింగ్ చేస్తే చిన్న టాస్క్ అయినా పెద్ద టాస్క్ అయినా మనం మేనేజ్ ఈజీగా చేయగలము, కంట్రోల్లో ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అనేది తప్పకుండా తగ్గుతుంటుంది అన్నమాట. ఇది మన ప్లానింగ్ లో ఉన్న 5 సూత్రాలు, 5 బెనిఫిట్స్. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను మీ అందరికీ, సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్
1: 972-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-6-
0: వస్తే కాల్ చేసి చెప్పేసేయండి. నంబర్ 9726361966. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్. Don't worry, DealsBanana.com has a platform where restaurant can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But also, listen up. The exciting part is, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు DealsBanana.ai does a heavy lifting for you. There is no per order commission. And the best part ఏంటంటే ఒకవేళ మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే 3 months వరకు, స్పెషలీ ఫర్ ద ఫస్ట్ 50 కస్టమర్స్ కి 3 months వరకు ఫ్రీ గ్రోత్ ప్లాన్ ఉందన్నమాట. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు విజిట్ DealsBanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్.

0: అద్దె ఎప్పుడిస్తున్నావో?
1: ఇవ్వను.
2: మాస్ మూవీ నుంచి వినారి పాట మీరు. ఇప్పుడు ఒక రిడల్, మీరు ఎంత ముందరికి వెళ్తుంటే అంత వెనక్కి మీరు వదిలేస్తుంటారు, ఏమిటది? మీరు ఎంత ముందరికి వెళ్తుంటే అంత వెనకాల మీరు వదిలేస్తుంటారు, ఏమిటది? ఆ రిడల్ కి ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అలాగే వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు? వేరే వేరే ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్. న్యూ పోలీస్ కానివ్వండి, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చెవెల్లా, కొంపెల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకటే చోటు ఉన్నప్పుడు కదా. ఆ ఒకటే చోట ఏంటంటే గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హియాత్ రిజెన్సీ ఫ్రిస్కో. ఇది మన ఫ్రిస్కోలో జరగబోతుంది అక్టోబర్ 10th and 11th. సో మర్చిపోకండి, డేట్ అక్టోబర్ 10th and 11th, అండ్ దిస్ ఇస్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. ఆల్సో మ్యూజిక్ లవర్స్, హియర్స్ అన్ ఈవినింగ్ యూ వోంట్ వాంట్ టు మిస్. ఇండియా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెజెంట్స్ అ స్పెషల్ కార్నాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్, విద్వాన్ సాయి రక్షిత్ ఆన్ వయలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ ఆన్ మృదంగ, ఆల్సో విద్వాన్ చంద్రశేఖర శర్మ ఆన్ ఘట. ద పర్ఫార్మెన్స్ విల్ బి హ్యాపెనింగ్ on September 26th at 4:30 PM at Collin County College Makini Campus Conference Center, located at 2400 Community Avenue, Makini. Remember, this is IFA presenting Indian Fine Arts Academy Dallas and Carnatic Evening on September 26th at 4:30 PM. Chinna commercial break iskoni nenu kalpana tirigi vachestanu last segment loki. Stay tuned, I will be right back.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
8: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
0: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: ఈగల్ హాక్ 70 ఏళ్లు బ్రతుకుతుంది, కానీ ఆల్మోస్ట్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని కూడా వచ్చేసన్నమాట. 35 ఇయర్స్ అలా ఉన్నప్పుడు కొంచెం వీక్ అయిపోతుంది. అలా వీక్ అయినప్పుడు ఎవరికి కనిపించకుండా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడో ఏదో తెలియని ప్లేస్ లో ఉండి షీ స్టార్ట్స్ షెడ్డింగ్ ద ఫెదర్స్. ఒకసారి కొత్త రెక్కలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్లీ ఏంటంటే మళ్లీ ఆకాశంలోకి హైగా వెళ్లి అండ్ మళ్లీ ఏంటంటే ఫోకస్ పెట్టి మరీ అటాక్ చేస్తుంది తన ప్రేమి. హాయ్ హలో, వెల్కమ్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము మనము అండ్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ జే కల్పన. లాస్ట్ సెగ్మెంట్ లో అగైన్ లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ బై శంకర్ నేత్రాలయ హ్యాపెనింగ్ హియర్ అట్ డాలస్ ఆన్ ద డేట్ ఏంటంటే మనకి దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ October 4th. Then the 14th annual Silk Threads Charity Gala that is also happening in Irving on October 3rd. IFA is happening on September 26th at Colin College McKinney at 4:30 p.m. Griha Pravesh India Expo that is happening October 10th and 11th at Yad Regency. TPED Batukamma Jargabothani Maniki October 17th na Co-America Center Dagra, DealsBanana.com, a wonderful offers for restaurant owners. Dallas Miles Dental and Orthodontics, $29 ki maatrame vallu complete dental exam and x-ray antunnaru. And this is located in Dallas. India Today located in South Lake. And a Sparkle, Surabhi Spook and Sparkle that's happening here at Prosper Hareli Dagga Jargabothundi October 10th na. And last but not least, Milorana రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసుకుని వినండి, మమ్మల్ని వినిపించండి, మా పాటల్ని ఆటల్ని మాటల్ని. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను ఒక క్లిప్పింగ్ సినిమా పేరు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసండి నేను అందించిన నంబర్ కి, విచ్ ఇస్ 9726361966. ఇప్పుడు మీరు వినే క్లిప్పింగ్ సినిమా పేరు ఏమిటి?
1: The 8 bones in the wrist are we clear so far? Any questions?
2: Yes, Mr. Lingam. నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతవరకు సమాధానం లేదు.
1: స్పీక్ ఇన్ ఇంగ్లీష్.
2: ఎంకిస్ మ్యారేజ్, సుబీస్ డెత్ యానివర్సరీ.
1: వాట్?
2: ఇంగ్లీష్ లో మాట్లాడమంటాం, మాట్లాడితే అర్థం కాదు.
1: ఏం మాట్లాడుతున్నా?
0: పాపం ఆయనకి ఇంగ్లీష్ రాదు, మరి మీకు వస్తే గనక ఏంటది యంకీస్ మ్యారేజ్ సుబ్బేస్ డెత్ ఎందుకని అన్నారు, ఈ సినిమాలో అన్నారు ఎందుకన్నారు. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైనా తెలుగు తెలిసిన వాళ్ళైనా కాల్ చేసి చెప్పేసి వచ్చి నంబర్ అగేన్ 9726361966. ఇప్పుడు బుల్లెట్ బండికి వెళ్దామా?
1: The 8 bones in the wrist

0: నేను కూడా సైన్ ఆఫ్ వెళ్ళిన తర్వాత ఆన్ ద వేలో డ్యూయట్ పాడుతూ ఉంటాను రేడియో సూర్య ద్వారా. బట్ రైట్ నౌ ఐ హావ్ అ తమ్ముడు విత్ మీ. హాయ్ ధీరజ్, ఎలా ఉన్నావు?
1: నమస్తే అక్క. నేను బుల్లెట్ మీద వచ్చిన.
0: నువ్వు బుల్లెట్ మీద వచ్చావు, డ్యూయట్ పాడుకుంటూ వచ్చావా? సోదాగా వచ్చావా?
1: ఇంకా
0: మనకి వెనకాల సీట్ ఖాళీగానే ఉంది. ఓకే, సో ఎలిజిబుల్ బ్యాచిలర్ అనమాట ఇక్కడ. సో రేడియో సూర్యలో అనౌన్స్ చేసేసాను ఆన్ ఎయిర్. మరి ధీరజ్, ఐ డోంట్ నో. చేసింది నేను కదా. సో ధీరజ్, నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలన్నా, వంట చేయాలన్నా, ఎవరిని పిలవాలన్నా, ఎనీథింగ్ ప్లాన్ చేస్తావా, లేకపోతే జో హోగా దేఖా జాయేగా అనుకుంటావా?
1: అంటే ముందు అట్లా ఉంటుండే జో హోగా దేఖా జాయేగా అని, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి
0: ఎక్స్పీరియన్స్ తో విజ్డమ్ వస్తుంది అన్నమాట. ఓకే, గుడ్. అలాంటప్పుడు ప్లానింగ్ ఉంటుంది. సో పాయింట్ నోటెడ్. ఎందుకంటే చిన్నప్పుడు అంతే, ఎవరికి అంటే అంత తెలియదు కదా మనకి, అవుట్కమ్ ఏం రాబోతుంది, రిజల్ట్ ఏమో తెలియదు. కాబట్టి చిన్నపిల్లలు అయింది ఏదో అయింది, లేకపోతే లేదు అనేసి అవుతే సంతోషపడతారు, అవ్వకపోతే ఏడుస్తారు అనేసి. కానీ కొంచెం మనం పెరిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చాక సిచ్యువేషన్ చూస్తూ ఏంటంటే మనకి ఎస్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో అలా నువ్వు బాగా ప్లాన్ చేసి చేసిన ఏదైనా సిచ్యువేషన్ నీకు గుర్తుందా?
1: ప్లాన్ అంటే యూజువల్ ఏదైనా ట్రావెల్ చేసేది ఉందనుకోండి, అంటే ఒక రెండు మూడు లేయర్లు ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ అంతా సెట్ అయితే ఎట్లా, ఒకవేళ ఏమన్నా బిస్కెట్ అయితే ఎట్లా, అదేది నువ్వు నాకు నచ్చావు బ్రహ్మానందం పెట్టుకుంటాడు కదా.
0: ప్లాన్
1: బి, మరి అన్ని ప్లాన్స్ కానీ
0: సినిమా చూసాను. యాక్చువల్లీ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ బి అన్ని ఉంటుంది. ప్లాన్ డి అదే సినిమా అబ్బా నాకు గుర్తు రావట్లేదు. యాక్చువల్లీ ఇందులో ప్లాన్ తెలుగు సినిమా అనుకుంటే ఈ మధ్య చూసాను, వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంటాడు అనమాట. నాకు ఇలా సడన్ గా చెప్పగానే నాకు సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఫ్రెండ్ కి ఏదో చెప్తాడు ప్లాన్ ఏ అంటాడు, అది కుదరకపోతే ప్లాన్ బి అంటాడు, అది కుదరకపోతే ప్లాన్ సి అని అంటాడు. కానీ ఫైనల్ గా ఏది అవ్వదు. ప్లాన్ డి అన్నప్పుడు ఫ్రెండ్ మనసులో అనుకుంటాడు, ఒరే నువ్వు ప్లాన్ డి అని అనుకున్నావురా ఏంటి, ఎందుకంటే ఏది అవ్వట్లేదు కదా అని మనసులో అనుకుంటాడు. అది సినిమా గుర్తు రావట్లేదు నాకు. ఒక సిచ్యువేషన్ చెప్పంగానే అలా నాకు సినిమా గుర్తొచ్చింది. ఎనీవే, నాకైతే గుర్తు రావట్లేదు, మీకెవరికైనా గుర్తొస్తే చెప్పేసేయండి. బట్ బై ది వే, నేను వినిపించిన క్లిప్పింగ్ సాహితి గారు చెప్పేశారు శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇంతకీ ఆయన చెప్పింది మనకి, దాని అర్థం ఏంటి, యంకీస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ అని అన్నారు కదా, ఏమిటి విడమర్చి చెప్పగలిగితే కూడా చెప్పేసేయచ్చు 9726361966 కి. ఈ లోపల బై ది వే ఇంకో సినిమా మనకి ఆన్సర్ కూడా వచ్చింది, మిత్రమండలి వినిపించాను కదా, అది కూడా మనకి దీప్తి గారు చెప్పేశారు మిత్రమండలి. ఎస్ మా లిసనర్స్ బాగానే గుర్తు పెట్టుకుంటారు. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ హ్యాపీ వెనస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మీరు ఆనేర్ ఉన్నారు.
2: హలో, ఏలేదండి, ధీరజ్ గారి ప్లానింగ్ అంతా ఎవరిని వెనకట్లో కూర్చోబెట్టుకోవాలో బయట పైన
0: అలా ప్లాన్ చేస్తున్నారనమాట. ఆ ప్లానింగ్ లోనే ఉన్నట్టు.
2: ఫస్ట్ థింగ్ అదే చేస్తారు ఆయన, తర్వాత అదే చేస్తారు.
0: భలే కలిసింది. ప్రాణాయామం ప్లాన్ రెండు బాబా అనే పీపి. ఓకే, గుడ్ గుడ్. సో ఆ పని మీదనే ఉందామండి.
2: మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఎవరెవరిని తీసుకెళ్ళాలా.
0: ఓకే, సో అజమేరి గాడి మే బెజా, అజమేరి గాడి మే బెజా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆనర్ ఉన్నారు. మీ పేరు?
3: నా పేరు రాజా అండి.
0: రాజా గారు చెప్పండి.
3: ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, న్యూటన్స్ థర్డ్ లా.
0: రైట్ రైట్ రైట్ అమ్మా, భలే గుర్తు చేశారు. ఎందుకంటే నాకు గుర్తు రాకపోతే ఏంటో గజిబిజి అయిపోతుంటుంది. బాగా గుర్తు చేశారు. ఎస్, మొన్న మధ్య చూశాను కానీ ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది ఈరోజు చెప్తుంటాం. కానీ నిన్నే చూసారు అందుకని క్రిస్ప్ క్లియర్ గా ఉందన్నమాట మైండ్ లో. ఓకే, సో మీరు ఎలా ప్లాన్ చేసినవి, ఏమన్నా బాగా ప్లాన్ చేసినవి ఉంటాయి? ధీరజ్ అయితే వెకేషన్ అని చెప్పారు, మీరేం చేస్తారు రాజా గారు?
3: నేను బాగా ప్లాన్ చేస్తే ఏది సెట్ కాదండి, అన్ని ప్లాన్ ఫీల్ అవుతా
0: ఉంటాయి. అప్పుడు మీరు ఏంటంటే ఇంకో ఇది గుర్తు పెట్టుకోండి, ఇన్స్టాలో మీరు వినే ఉంటారు, వాట్ థింగ్స్ అట్ వాట్ టైమ్ హ్యాపెన్, దట్ థింగ్స్ అట్ దట్ థింగ్ హ్యాపెన్. అది
3: అంటే దేనికంటే రెడీ లేవంటే కష్టం.
0: అరే బాగుంది బాగుంది, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ దాట్స్ ట్రూ, న్యూటన్ థర్డ్ లో మొన్న మధ్య నేను కూడా చూసాను, సినిమా పేరు గుర్తురలేదు.
1: అలా సినిమా పేరే న్యూటన్ థర్డ్,
0: మన సుమంత్ గారు ఉన్నారు, అది సంథింగ్ సస్పెన్స్ మూవీ, మర్డర్ మిస్టరీ ప్లాన్ చేసిన సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ ఈ క్లిప్పింగ్ మాత్రం చెప్పగానే నాకు గుర్తొచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక పాట కూడా ఉంది, ఆ పాట వినేసేద్దాము. ఘర్షణ మూవీ నుంచి ఫర్ యూ ఆల్ ఆన్ ద ఎయిర్వేవ్స్. సో మనసు వెళ్ళిపోతున్నాం.

ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ లో మనం వెళ్తే గనక జనరల్ గా మనం ఫస్ట్ ప్లానింగ్ ఏముంటుంది, నెక్స్ట్ గేట్ ఎక్కడుంది ఏమిటి, మనం అది వెతుక్కుంటాం కదా, వెళ్లడమే అక్కడికి వెళ్ళిపోతాము. కానీ ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తే చాలా మంది దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ ఛాన్సెస్ దట్ ఫ్లైట్ మిస్ అవుతాము అనేసి. ఎక్కడ అంటే సింగపూర్ లో చాంగై ఎయిర్పోర్ట్ ఉంది కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఎటువైపు చూసినా కూడా ఏంటంటే అసలు అక్కడి నుంచి కదలాలనిపించదు. సో అలాంటప్పుడు ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు మిస్ అవుతారు లేదా అది మీ బట్టి ఉంటుంది అనుకోండి. బట్ ఇదొక న్యూస్ అయితే. ఇంకోటి ఈ మధ్య మొన్న మధ్య మనం విన్నాం ఏంటంటే, మామూలుగా చాలా మంది వెకేషన్ కి ఏంటంటే అఫ్కోర్స్ ఫన్ కోసము, ఎంజాయ్మెంట్ కోసం, ఫ్యామిలీ ట్రిప్ కోసం వెళ్తాం. బట్ ఇప్పుడే మొన్న విని ఉంటారు కదా, క్రూజ్ షిప్ లో ఇలాగ ఫ్యామిలీ ఒక ఫాదర్ హీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద క్రూజ్ షిప్. సో దట్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్. అలాంటివి ఎప్పుడు జరగొద్దు అని అనుకుంటాము. బట్ ఐ నో దెర్ ఆర్ సమ్ న్యూజెస్, కొన్ని మనకి నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని హార్ట్ టచింగ్ గా ఉంటాయి, కొన్ని ఏమో హార్ట్ బ్రేకింగ్ గా ఉంటాయి. సో అందులో ఇదొకటి అనమాట. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు ఒక పాట లైన్అప్ అయి ఉంది. అండ్ బై ద వే, మీలో ఎవరైనా గనక ఈ మధ్య సూర్య అండ్ జ్యోతిక గారిది వాళ్ళు మళ్ళీ వెడ్డింగ్ వాస్ మళ్ళీ తీసుకున్నారు కదా, అసలు ఎంత చక్కగా చెప్పారంటే సూర్య గారు జ్యోతిక గారి గురించి, అసలు నిజంగా వింటేనే ఎంత బాగుంటుంది. 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ దేవర్ టేకింగ్ వావ్స్ అగైన్. అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి చక్కగా, అంటే మేకప్ కానివ్వండి, వెడ్డింగ్ సెరమనీ కానివ్వండి, చక్కగా బాగుంది. అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దాట్. సో జ్యోతిక గారు పాట తప్పకుండా వినిపించేస్తాను నేను. సినిమా పేరు డెఫినెట్ గా మీరు చాలా మీకు తెలిసే ఉంటుంది, అందుకే క్వశ్చన్ అడగట్లేదు. సో పాట ఎంజాయ్ చేసేద్దాము. హియర్ వి గో ఫ్రమ్ చంద్రముఖి.

0: కలగలగలగలగా అనుకొచ్చేసారనమాట మనకి రాజాదిరాజ మార్తాండ. అండ్ జ్యోతిక గారు మామూలుగా ఆవిడ ఫస్ట్ సినిమా హిందీలో డోలీ సజాకి రక్న 1997-98 లో వచ్చింది, కానీ ఈ సినిమా నుంచి ఆవిడకి ఏంటంటే గుర్తింపు ఇంకా బాగా పొందిందనమాట. అండ్ ఇప్పుడు ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ హర్ రీవెడ్డింగ్ అండ్ టేకింగ్ హర్ వావ్స్ అగైన్, అండ్ ఆ వీడియో కూడా చాలా ట్రెండింగ్ గా ఉందన్నమాట. సో మీరు విన్నారు సురభి డి ట్యూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జీ కల్పన, కేజీఎఫ్ ప్రోగ్రామ్ కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. ఇందులో నేను మరి ఏంటంటే నేను వెళ్ళిపోతే మళ్ళీ ధీరజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ ఫ్రమ్ 7 to 9 PM. సో స్టే ట్యూన్డ్ టు హిస్ షో. అండ్ ఆయన కూడా ఏంటంటే మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తారు. బై ద వే వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు నేను అడగనే లేదే అసలు.
1: అంటే మీరు ప్లానింగ్ గురించి అన్నారు కదా, సో నేను అటెన్షన్ గురించి.
0: అటెన్షన్ ఉంటే ప్లానింగ్ ఉంటుంది. ఓకే, సో అటెన్షన్ గురించి మాట్లాడబోతున్నారు. నేను యూజువల్ గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ధీరజ్ ప్రోగ్రామ్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. బట్ రైట్ నౌ హుక్ అప్ టు 107.9 FM HD3. ఆల్సో దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ దిస్ సాంగ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
5: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham